శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్జ్ పై, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026 సెప్టెంబర్ నెల 1వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 50 సెకండ్లు. మా అభిమాన శ్రోతలందరికీ శుభోదయం. నేను మీ పాండ్.

నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. మరి ముందుగా హిందీలో వార్తలు.

0: Forest and Climate Change, Bhupendra Yadav, along with German Minister for Environment, Climate Protection, Nature Conservation and Nuclear Safety, Carsten Schneider, will co-chair the forum. Lionel Messi has announced his retirement from international football, bringing an end to a 20-year Argentinian career that included a World Cup triumph, two Copa America titles and a record 207 appearances for his country. Messi said the decision had been on his mind since the World Cup final defeat to Spain, before the death of his father further convinced him it was time to step away. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:10.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర భక్తి గీతాలు విందాము.

0: ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం భక్తిరంజని శ్రీ విఘ్నేశ్వర భక్తి గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
2: ప్రభాత లహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి.

0: ఇంతవరకు మీరు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. ఇప్పుడు విందాం సూక్తి సుధ కార్యక్రమంలో ప్రకాష్ గౌడ్ గారు అందించే హితోక్తులు.
1: దైవం ఉన్నాడా? మనిషి ఎప్పటి నుంచో అడుగుతున్న ప్రశ్న. దేవుడు ఉన్నాడా? ఈ సందేహం సాధారణ మనిషికే కాదు, మేధావులకు కూడా ఉంటుంది. స్వామి వివేకానంద కూడా ఇదే ప్రశ్నతో తప్పించి రామకృష్ణ పరమహంస ద్వారా ప్రత్యక్ష అనుభూతి పొందాడు. అంటే దైవం తెలుసుకోవడం వాదంతో కాదు, అనుభూతితో సాధ్యం. మన ఊహలోని దైవం. మనిషి ఇలా ఆలోచిస్తాడు, ఆవు ఒక రూపం, చెట్టు ఒక రూపం, అలాగే దైవం ఒక వ్యక్తి, కాబట్టి చూడలేకపోతే లేడని అనుకుంటాడు. కానీ ఇది తప్పు, ఎందుకంటే గాలి కనిపించదు కానీ పనిచేస్తుంది. అలాగే దైవం కూడా అగోచరమైన సత్యం. మనిషి గాఢ నిద్రలో నేను అనే భావన ఉండదు, ప్రపంచం తెలియదు, కానీ లేచాక బాగా నిద్రపోయాను అంటాడు. ఇది ఒక ముఖ్యమైన విషయం. అనుభవం ఉంది కానీ జ్ఞాపకం లేదు, ఇదే చూపిస్తుంది. మన అవగాహనకు అతీతమైన స్థితులు కూడా ఉన్నాయి, కాబట్టి కనిపించని దైవాన్ని లేడని అనలేము. విశ్వంలో ఉన్న నియతి అంటే ఆర్డర్. ప్రపంచాన్ని గమనిస్తే సూర్యోదయం, సమయానికి ఋతువులు, క్రమంగా శరీరం నియమంతో పనిచేస్తుంది. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు, ఒక గొప్ప శక్తి అంటే ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. అదే దైవం అని తర్కం చెబుతుంది. దైవం తెలుసుకోవడం సాధారణ జ్ఞానం కాదు, ఒక శాస్త్రం. గణితం నేర్చుకోవాలంటే సూత్రాలు నేర్చుకోవాలి, అలాగే దైవం తెలుసుకోవాలంటే వేదాలు, ఉపనిషత్తులు, గురువుల బోధ ఇవన్నీ అనుసరించాలి. ముఖ్యంగా బృహదారణ్యక ఉపనిషత్తు చెబుతుంది, దైవం బయట కాదు, నీవే ఆ తత్వం అని. శాస్త్ర ప్రకారం దైవంకు రూపం లేదు అంటే నిరాకారం, గుణాలు లేవు నిర్గుణం. అందుకే కళ్ళతో చూడలేము, చేతులతో తాకలేము. ఉదాహరణ, కళ్ళు అన్నింటినీ చూస్తాయి కానీ తమను తాము చూడలేవు. అలాగే మన చైతన్యం అన్నింటినీ తెలుసుకుంటుంది కానీ తనను తాను చూడలేదు. అంతర్యామి భావం. అంతర్యామి అంటే మనలోనే ఉన్న దైవం శరీరంలో, మనస్సులో, ప్రతి జీవిలో, అదే పరమాత్మ. ఇది చెప్పేది దేవుడు బయట వెతికే వస్తువు కాదు, అనుభవించాల్సిన సత్యం. భక్తి మార్గం ఎందుకు అవసరం? నిర్గుణ దైవాన్ని నేరుగా తెలుసుకోవడం కష్టం, అందుకే భక్తి, పూజ, ఆలయ దర్శనం ఇవి అవసరం. మనం ఇలా భావించాలి, కైలాసంలో ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు, గుడిలో ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు. ఈ విశ్వాసమే భక్తి. భక్తుల కోసం సగుణంగా అవతరిస్తాడు. ఉదాహరణ శ్రీరాముడు, శ్రీకృష్ణుడు.
0: ఇంతవరకు మీరు సూక్తి సుధ కార్యక్రమంలో ప్రకాష్ గౌడ్ గారు అందించిన హితోక్తులు విన్నారు. ఇంతటితో సూక్తి సుధ కార్యక్రమం

సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. మరి ముందుగా ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలు మరింత దోహదం చేస్తాయని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆక్వా కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా కొన్నపల్లిలో నిర్వహించే ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించి నగదు పంపిణీ చేస్తారు. అనంతరం ప్రజావేదికలో జరిగే సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత నర్సాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. అమెరికా బ్రిటన్లకు చెందిన ప్రముఖ విదేశీ విద్యా సంస్థలు హైదరాబాద్లో తమ ఆఫ్షోర్ క్యాంపస్లను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అమెరికా బ్రిటన్లలో పర్యటించిన తెలంగాణ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఈ ఒప్పందాలకు సంబంధించిన ప్రత్యేక నివేదికను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి నిన్న అందజేసింది. నివేదికను స్వీకరించిన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో తెలంగాణ విద్యార్థులు యువతకు హైదరాబాద్లోనే ప్రపంచస్థాయి విద్యా నైపుణ్యాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి విదేశీ పర్యటనలు అంతర్జాతీయ భాగస్వామ్యాలు మరింత దోహదం చేస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఆర్థిక సంఘం నిధులతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనానికి కేంద్ర మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ ఆరోగ్య కేంద్రాల్లో ఆపరేషన్ థియేటర్, ప్రయోగశాల, ఫార్మసీ, టీకా వేసే సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తూ
1: పెదనందిపాడులో దాదాపు 1.09 కోటి రూపాయలతోటి కట్టబోయేటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో కేవలం బేసిక్ కాకుండా ఒక ఆపరేషన్ థియేటర్, ముఖ్యంగా గ్రామాల్లో అవసరమైనటువంటి స్టెరిలైజేషన్, ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ, చిన్న చిన్న హైడ్రోసీలు ఇలాంటి బేసిక్ సర్జరీస్ అన్ని చేసుకునే విధంగా ఒక ఆపరేషన్ థియేటర్, అదేవిధంగా ఫార్మసీ, వ్యాక్సిన్ ఇచ్చేటువంటి ప్లేస్, ల్యాబొరేటరీ, 14 మంది స్టాఫ్ తోటి ఒక రియల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ని ఇక్కడ డెవలప్ చేయబోతా ఉన్నాం.
0: ప్రజల అభిప్రాయాల ఆధారంగా పౌరసేవలను మరింత మెరుగుపరచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్ పై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మహిళలపై నేరాలు, గంజాయి నియంత్రణ, పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో పరిశుభ్రత, ఆహారం, తాగునీటిపై ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. ప్రభుత్వ ధృవపత్రాలన్నీ ఆన్లైన్లో జారీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుత నీటి వనరులను సద్వినియోగం చేసుకుని ఉద్యాన పంటలను సాగులోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆక్వా కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆయన ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా

ప్రాసెసింగ్ కేంద్రాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఆక్వా కేంద్రాల్లోని నీటి విడుదల వ్యవస్థల నుంచి నమూనాలు సేకరించి ప్రయోగశాలలకు పంపించారు. ఆక్వా కేంద్రాల్లో వ్యర్థాల నిర్వహణను పరిశీలించడంతో పాటు కాలుష్య నివారణ చర్యలపై యాజమాన్యాలకు అవగాహన కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామాలు అభివృద్ది చెందితే రాష్టం అభివృద్ది చెందుతుందని ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేశ్వర్

0: తో పాటు అభివృద్ది కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. చల్లచింతలపూడి శ్మశాన వాటిక అభివృద్దికి నిధులు మంజూరు చేశామని ఆయన తెలుపుతూ,
1: గ్రామాలు బాగుపడితే మండలాలు బాగుంటాయి, మండలాలు బాగుంటే పట్టణాలు బాగుంటాయి, పట్టణాలు బాగున్నాయంటే రాష్ట్రం బాగుంటుంది. మొదటి అడుగు పల్లెల్లో నుంచి రావాలి. ఇవాళ గ్రేవ్యార్డ్ గురించి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ లో నుంచి చాలా గ్రామాలలో ఇచ్చుకుంటా వస్తున్నాం. ఎన్ఆర్జీఎస్ లో ఒక క్లాజ్ మార్చి ఫండ్స్ ఉపయోగించుకుంది, బరేల్ గ్రౌండ్స్ అయినా గానీ రోడ్స్ అయినా గానీ ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేసి ఇచ్చాం. ఇవాళ పల్లెల్లో రోడ్లు, మేజర్గా డ్రైనేజ్లు, గ్రేవ్యార్డ్లు, తాగేనీరు, మేజర్ గా ఈ సమస్యల్లో దిందలూరు పార్లమెంట్ లో సాల్వ్ చేసి పనిచేస్తున్నారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుంచి శ్రీ కె సంతోష్ నేత ఐపీఓఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: ఐపీవీవీ ద్వారా మనం ప్రతి ఇంటికి తీసుకెళ్లడం జరుగుతోంది. సాధారణంగా కస్టమర్ బ్యాంకు శాఖకు వెళ్లాలి, కానీ ఐపీవీవీలో పోస్ట్ మ్యాన్ లేదా గ్రామీణ డాక్ సేవ కస్టమర్ ఇంటి వద్దకే వచ్చి అనేక బ్యాంకింగ్ సేవలు అందించగలరు.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: తెలంగాణలో రైతులు, భూ యజమానులు ఎదుర్కొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురంలో 60 ఏళ్లుగా పరిష్కారం కాని అసైన్డ్ భూముల సమస్యను భూభారతి రీసర్వే ద్వారా పరిష్కరించినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్బంగా 780 మంది రైతులకు 1,378 ఎకరాలకు సంబంధించిన భూ ఆధార్, పట్టాదార్ పాస్ పుస్తకాలను ఆయన నిన్న పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని భూ వివాదాలు లేని తెలంగాణగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ప్రతి అంగుళం భూమిని సర్వే చేసి క్యూఆర్ కోడ్, మ్యాప్తో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులు, భూ యజమానులకు అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 8,71,00,000 రూపాయల వ్యయంతో చేపట్టిన బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను అధికారులతో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయితే ఆత్మకూరు ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. సంగం నుంచి కలిగిరికి వెళ్లే మార్గంలో దెబ్బతిన్న 5 కిలోమీటర్ల రహదారి మరమ్మతులకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే ఆత్మకూరు, సోమశిల రహదారిని 5 కోట్ల రూపాయలతో ఆధునీకరించనున్నట్లు వెల్లడించారు. ఉత్తర తీర ఒడిశా, వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఆగ్నేయ దిశగా కదులుతూ తూర్పు మధ్య బంగాళాఖాతం వైపు పయనించనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల, విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిన్న నిర్వహించారు. జూ ప్రాంగణాలను పరిశుభ్రంగా, పర్యావరణ హితంగా తీర్చిదిద్దడంతో పాటు జంతువులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం, సందర్శకులకు మెరుగైన అనుభూతిని అందించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. జంతు ప్రదర్శనశాలలు కేవలం వినోద కేంద్రాలుగా కాకుండా వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ అవగాహనకు కేంద్రాలుగా నిలవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఈ రోజు పాల్గొంటారు. తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలు మరింత దోహదం చేస్తాయని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆక్వా కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ప్రసార వివరాలు. నూట 103.2 మెగాహెర్జ్ పై అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ప్రభాత లహరి. ఈనాటి కార్యక్రమంలో ప్రభోద గీతం ప్రకటనలు వింటారు. అనంతరం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. ఇంకా ఈరోజు జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా కొన్ని వివరాలు కూడా ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమంలో మనం వినొచ్చు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:30 సినీ రంజని తెలుగు సినిమా పాటలు వింటారు. ఇక ఈ ఉదయం 9:00 నుండి 10:00 వరకు అంటే గంట పాటు హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ చేయాల్సిన ఫోన్ నంబర్ 8462245066. ఇక ఈ ఉదయం 10:00, 12:10, 12:40, 1:20 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. మధ్యాహ్నం 3:00 నుండి 5:00 వరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక ఈరోజు సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. సాయంత్రం 5:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న సినిమా పాటలు వింటారు. 5:30 లలిత గీతాలు వింటారు. 5:45 సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 సంస్కృతంలో వార్తలు. 6:30 సమాచార దర్శిని వింటారు. 6:35 సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ఇక 6:50 వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:00 ప్రసార వివరాలు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. రాత్రి 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న సినిమా పాటలు వింటారు. 8:30 జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 నుండి 11:00 వరకు అంటే గంట పాటు ఆనాటి మేటి గీతాలు మధుర గీతాలు వింటారు. ఇక 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక ఈనాటి మన ఎఫ్ఎం కార్యక్రమాలు 11:10 ముగుస్తాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ లో ఈరోజు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. అమెరికాలోని యాష్విల్ లో G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమాపేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. క్షయవ్యాధిపై పోరాటంలో విద్యా సంస్థలు, కార్యాలయాలను కూడా భాగస్వాములు చేస్తున్నామని, కార్మికులకు టీవీ స్క్రీనింగ్ సహాయాన్ని ఈఎస్ఐసీ మరింత బలపరుస్తోందని ప్రభుత్వం తెలియజేసింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ లో ఈరోజు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. షాంఘై సహకార సంస్థ రజతోత్సవ వేడుకల సందర్బంగా ఈ సదస్సు జరుగుతోంది. చైనా, రష్యాతో పాటు ఈ సంస్థలో 10 సభ్య దేశాలున్నాయి. 2015 సంవత్సరం నుంచి భారత్ షాంఘై సహకార సంస్థలో పూర్తి స్థాయి సభ్యదేశంగా కొనసాగుతోంది. 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రత, అనుసంధానత, అవకాశాల రంగంలో భారతదేశం ప్రాధాన్యతను స్పష్టం చేయనున్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదాలపై పోరులో ద్వంద్వ ప్రమాణాలను భారత్ నిలకడగా వ్యతిరేకిస్తూ వస్తోంది. ప్రాంతీయ శాంతి సమృద్ది కోసం సభ్యదేశాల మధ్య మెరుగైన అనుసంధానం ఎంతో అవసరమని మన దేశం భావిస్తోంది. అదే సమయంలో అనుసంధానంతో చేసే ప్రాజెక్టులు అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని కూడా మన దేశం కోరుతోంది. షాంఘై సహకార సంస్థ సభ్యదేశాల యువతకు కొత్త అవకాశాలు కల్పించడం, స్టార్టప్ వ్యవస్థను ప్రోత్సహించడంపై కూడా భారత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కిర్గిస్థాన్లో 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న మొదటి రోజు బిష్కెక్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా, ఇరాన్, కిర్గిజ్ రిపబ్లిక్, ఆర్మేనియా దేశాల అధినేతలతో ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహించారు. నిన్న సాయంత్రం బిష్కెక్ లో ఇతర సభ్య దేశాల అధినేతలతో కలిసి 6వ ప్రపంచ నోమాడ్ క్రీడల అధికారిక ప్రారంభోత్సవ వేడుకల్లో కూడా మోదీ పాల్గొన్నారు. ప్రతి 2 ఏళ్లకొకసారి జరిగే ఈ క్రీడా ఉత్సవం సంచార జాతుల సంస్కృతి, వారసత్వాన్ని, వారి క్రీడా సంప్రదాయాలను ఘనంగా చాటి చెబుతుంది. క్రీడల్లో పాల్గొంటున్న భారతీయ క్రీడాకారుల బృందానికి మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. బిష్కెక్ ప్రపంచ నోమాడ్ క్రీడల ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నానని, భారతీయ బృందానికి శుభాకాంక్షలని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ క్రీడల్లో 100కి పైగా దేశాల నుంచి అథ్లీట్లు పాల్గొంటుండగా 33 మంది క్రీడాకారులు, 10 మంది భారతీయ వారసత్వాన్ని ప్రదర్శించే సభ్యులతో కలిపి మొత్తం 87 సభ్యుల భారతీయ బృందం కూడా ఈ క్రీడా ఉత్సవంలో పాల్గొంటోంది. టర్కీ అధ్యకుడు తయ్యిప్ ఎర్దుగాన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, కజకస్థాన్ అధ్యకుడు కాసిం జుమార్ టొకాయెవ్, బెలరూస్ అధ్యకుడు అలెగ్జాండర్ లుకాషెంకో కూడా మోదీతో పాటు ప్రారంభోత్సవానికి హాజరైన నాయకుల్లో ఉన్నారు. అమెరికాలో నాష్విల్ లో 2 రోజులుగా జరుగుతున్న G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమాపేశంలో ఇవాళ చివరి రోజున మన దేశం పాల్గొంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. అమెరికా G20 అధ్యక్షతలో జరుగుతున్న ఈ సమాపేశం ప్రపంచంలో ఆర్థిక వృద్ది, ఆర్థిక స్థిరత్వం, పెరుగుతున్న రుణాలు, వాణిజ్యం, పెట్టుబడులు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలపై దృష్టి సారిస్తోంది. ప్రపంచంలో పెరుగుతున్న అప్పులను ఎదుర్కొనేందుకు బలమైన వృద్ది, అధిక పెట్టుబడులు, మెరుగైన ఉత్పాదకత ఎంతో అవసరమని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బేసెంట్ ఈ సమాపేశంలో చెప్పారు. అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అవసరాలను ప్రముఖంగా ప్రస్తావించేందుకు, అలాగే సుస్థిర వృద్దిని, వాణిజ్యాన్ని, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు భారత్ ఈ సమాపేశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. బెల్జియం ప్రధానమంత్రి బాడీ వివర్ రేపటి నుంచి 3 రోజుల పాటు భారతదేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సంబంధాల్లో పూర్తి స్థాయి అంశాలపైనను, ప్రాంతీయ, ప్రపంచ అంశాలపైన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఒక వాణిజ్య కార్యక్రమంలో బెల్జియం ప్రధానమంత్రి ముఖ్య ఉపన్యాసం చేస్తారు. ఆయన ముంబైలో వజ్రాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ రంగాలకు చెందిన వివిధ దిగ్గజాలతో సమావేశమవుతారు. భారత బెల్జియం భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి బెల్జియం ప్రధానమంత్రి పర్యటన ఒక అవకాశం ఇస్తుందని విదేశాంగ మంత్రి

0: శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్షా సమాపేశాన్ని నిన్న నిర్వహించారు. మన దేశంలో హరిత వృద్ధిని వేగవంతం చేయడం, దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను బలోపేతం చేయడంపై ఈ సమాపేశం దృష్టి సారించిందని, ఈశాన్య రాష్టాలకు ప్రత్యేకంగా ప్రాధాన్యతనిచ్చామని ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియాలో తెలియజేశారు. పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్, పీఎం జన్మన్ వంటి కీలక కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కూడా మంత్రి సమీక్షించారు. అమల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు భారత్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ నెల 28వ తేదీ నాటికి ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 1,71,00,000 హెక్టర్లకు పైగా నమోదైనట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 114,00,000 హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో వరి సాగు చేయగా మొత్తం పప్పు ధాన్యాలు 117,00,000 హెక్టర్లకు పైగా ప్రాంతంలో వేశారు. శ్రీ అన్నం లేదా చిరుధాన్యాలు 177,00,000 హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేశారని, అదనంగా నూనె గింజలు 190,00,000 హెక్టర్లకు పైగా సాగు విస్తీర్ణాన్ని నమోదు చేశాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సహకార సమాఖ్య స్ఫూర్తిని బలపరిచేందుకు, జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యతను పెంపొందించేందుకు కేంద్రం రాష్ట్రాల మధ్య సన్నిహిత సహకారంతో ఫలితాలను వేగవంతంగా సాధించేందుకు సంబంధించి జలశక్తి మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ఒక సదస్సు నిర్వహిస్తుంది. వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రధానమంత్రి ప్రతిపాదించిన సదస్సుల శ్రేణిలో ఇది మొదటిది. నీటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమానుకూలంగా అమలు చేయడం, జల్ సంచయ్, జన్ భాగీదారీ, క్యాచ్ ద రెయిన్, తాగునీటి వ్యవస్థల వనరుల స్థిరత్వం, జల్ జీవన్ మిషన్ 2.0, గ్రామీణ తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ అనే వివిధ విభాగాల్లో ఈ 2 రోజుల్లో సదస్సులో అనేక చర్చలు జరుగుతాయి. ప్రాజెక్టుల అమలు, వివిధ సంస్థల మధ్య సమన్వయం, నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, సమాజ నేతృత్వంలో నీటి పాలన బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చలు జరగనున్నట్టు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పీఎం ప్రగతి కింద క్షయవ్యాధి నిర్మూలన ప్రయత్నాల పురోగతిని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్తో కలిసి సమీక్షించారు. టీబీ ముక్త భారత్ అభియాన్ కోసం అంతర్మంత్రిత్వ శాఖల సమన్వయాన్ని బలోపేతం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించింది. మై భారత్ వాలంటీర్ల ద్వారా యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ అలాగే ఎన్సీసీ క్యాడెట్ల ద్వారా రక్షణ మంత్రిత్వ శాఖ క్షేత్రస్థాయిలో క్షయవ్యాధి నిర్మూలన నివారణ గురించి అవగాహన ప్రచారాన్ని బలోపేతం చేస్తున్నట్లు పేర్కొంది. ఈ జాతీయ ప్రయత్నంలో విద్యా సంస్థలు, కార్యాలయాలను కూడా భాగస్వాములు చేస్తున్నామని, కార్మికులకు టీబీ స్క్రీనింగ్ సహాయాన్ని ఈఎస్ఐసి మరింత బలపరుస్తోందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. యాసిడ్ రీటైల్ అమ్మకంపై పూర్తిగా నిషేధం విధించాలా లేక మరింత కఠినమైన నిబంధనల పరిధిలోకి తీసుకురావాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. యాసిడ్ రీటైల్ అమ్మకాన్ని నియంత్రించేందుకు 2013లో మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ యాసిడ్ ఇంకా సులభంగా అందుబాటులో ఉండడంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు వెలువరించింది. యాసిడ్ దాడి బాధితుల కోసం తగిన పునరావాస చర్యలను 6 వారాల్లో రూపొందించాలని కేంద్రం, రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అంతర్జాతీయ ఫుట్బాల్కు అర్జెంటీనా దిగ్గజం లయనల్ మెస్సీ రిటైర్మెంట్ ప్రకటించారు. 20 సంవత్సరాల అర్జెంటీనా క్రీడాకారుడిగా ఆయన తన ఫుట్బాల్ జీవితానికి ముగింపు పలికారు. సుదీర్ఘమైన తన కెరీర్లో ఆయన 1 ప్రపంచకప్ విజయం, 2 కోపా అమెరికా టైటిల్ సాధించడంతో పాటు తన దేశం తరఫున రికార్డు స్థాయిలో 207 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో ఈరోజు 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. అమెరికాలోని యాష్విల్లో G20 ఆర్థిక మంత్రుల సదస్సుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరవుతున్నారు. క్షయవ్యాధిపై పోరాటంలో విద్యా సంస్థలు, కార్యాలయాలను భాగస్వామ్యం చేస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం

విభిన్న కార్యక్రమాల ఝరి మన ప్రభాతలహరి. ఈనాటి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో ప్రబోధ గీతం ప్రకటనలు వింటారు. అనంతరం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల్ గారి అందించే సలహాలు సూచనలు వింటారు. ఇంకా జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా కొన్ని వివరాలు కూడా ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో మనం వినొచ్చు. మరి ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: ప్రభుతి గీతం విన్నారు. ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం ప్రభాత లహరి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: మాతృత్వం ఒక మధురమైన వరం.
6: ఈ వరం పొందడానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
5: సంప్రదించండి
6: డాక్టర్ బండారి సుజాత,
5: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
6: ఖలీల్ వాడి, నిజామాబాద్.
7: ఫోన్ 08462253344.
8: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
6: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
8: సెల్ 9440004837.
6: డాక్టర్ ఏ వనిత,
9: కంటిపై పొర కొలిక మండలి ఆపరేషన్.
6: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
9: మోతబిందు, శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
6: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
9: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
6: సెల్ 9032323258.
9: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
6: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
9: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
6: 24 గంటలు అత్యవసర సేవలు.
9: NABH గుర్తింపు.
6: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
10: దరమాండ్ షాప్,
6: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
10: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
6: ఏకైక కంపెనీ షోరూమ్
10: దరమాండ్ షాప్,
6: హోటల్ వంశీ కాంప్లెక్స్, కులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.

0: అబ్బా, పంటి నొప్పి.
1: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా బాధ.
0: తెలంగాణ డెంటల్ హాస్పిటల్
1: కలిలవాడి నిజామాబాద్.
0: సెల్ 9912317190.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జిస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
4: విరామానంతరం తిరిగి ప్రభాత లహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం శ్రీయాంజనేయం చిత్రం నుండి ఈ పాట.

0: పాట విన్నారు. ఆకాశవాణి సమయం 7:30 దాటి 20 సెకండ్లు. ఇప్పుడు విందాం డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు అందించే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
2: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462223111.
3: ప్రతి మంగళవారం, శుక్రవారం కంటి సమస్యల గురించి మనం తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే ఈ రోజు జనరల్ గా అందరికి అనుభవం అయ్యే కంటి సమస్య గురించి తెలుసుకుందాం. అదేంటో మీకు కూడా ఐడియా వచ్చేసి ఉంటుంది. సర్వసాధారణంగా మనకి 30-40 ఏళ్ళు రాగానే తప్పకుండా దగ్గర చూపు తగ్గిపోతుంది కదా. ఇది మనం అందరం అనుభవిస్తున్నటువంటిదే. మరి ఇట్లా ఎందుకు అవుతుంది? అదే కదా లాజిక్. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ కంటి వ్యాధుల వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్, ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి డాక్టర్ నవీన్ నూకల గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ గారు, జనరల్ గా ఈ చత్వారం అంటాం మన అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, అంటే ఒక వయసు వచ్చేసరికి కంటి చూపు తగ్గిపోతుంది. ముఖ్యంగా పేపర్ చదవాలంటే కళ్ళ జోడు పెట్టుకుని చదవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది?
4: సో ఇది దగ్గర చూపు ప్రాబ్లం రావడం అన్నది ఏంటి అంటే, మనం మెడికల్ టర్మ్ లో ప్రిస్బయోపి అంటాం మనం. అంటే ఏంటంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం దగ్గర చూపు సరిగా కనబడదు అన్నమాట, బ్లర్ గా ఉంటుంది. సపోజ్ మనం ఏదైనా రీడింగ్ చేయాలన్నా, చదవాలన్నా, ఏదైనా న్యూస్ పేపర్ లో గానీ, లేకపోతే మొబైల్ చూడాలన్నా, లేకపోతే నియర్ విజన్ వర్క్, ఎస్పెషల్ గా మనకు లేడీస్ అయితే సూదిలో దారం ఎక్కించడం గానీ అట్లాంటివి కనబడ వాళ్ళకి ఇది నియర్ విజన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. యూజువల్ గా ఇన్ అండ్ అరౌండ్ 40 ఇయర్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇది వస్తుంటది అన్నమాట. అంతకుముందు బాగానే ఉంది డాక్టర్ గారు మాకు, ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్ నుంచి కొంచెం దగ్గరది కష్టం అవుతుంది, దగ్గర చూడాలంటే బాగా స్ట్రెయిన్ పడుతుంది కన్ను మీద. సో దానికి ఏం చేయాలి, ట్రీట్మెంట్, గ్లాసెస్ ఏమైనా యూజ్ చేయాలని మన దగ్గరకు రెగ్యులర్ గా వస్తుంటారు పేషెంట్స్. దాన్ని ప్రిస్బయోపి అంటాం, తెలుగులో చత్వరం అంటాం మనం.
3: డాక్టర్ గారు, మరి దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఎట్లా గుర్తించవచ్చు?
4: సో లక్షణాలు అంటే మనకి సింపుల్ గా దగ్గర ఉన్నవి కనబడవు అన్నమాట. దూరమి వాళ్ళకి సైట్ ఉంటే, గ్లాస్ పెట్టుకుంటే దూరమి బాగానే కనిపిస్తాయి, బట్ దగ్గరి నియర్ విజన్ ఆబ్జెక్ట్స్ కనబడవు సరిగ్గా, బ్లర్ గా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే కొంచెం ఇట్లా దూరంగా అంటామో మనకు రెగ్యులర్ గా కనిపిస్తాయి.
3: బాగుంది డాక్టర్ గారు, మీరు 40 ఇయర్స్ కి రావచ్చు అని అంటున్నారు. మరి ఇది ఎందుకు ఇట్లా 40 ఇయర్స్ కే వస్తుంది జనరల్ గా?
4: ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకు అంటే 40 ఇయర్స్ కి మనకు నియర్ విజన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే, మనకి ఎల్బో జాయింట్ ఉండడం వల్ల.
3: దానికి దీనికి ఎట్లా లింక్ సార్?
4: ఉంది ఉంది. ఎలా అంటే మనకి ఎల్బో జాయింట్ ఉండడం వల్ల ఏమవుతుంది, మీరు ఎలా పట్టుకుంటారు ఫోన్, న్యూస్ పేపర్
3: అంటే
4: ఈ మోచేయిని వంచి బెండ్ చేసి ఇట్లా
3: పట్టుకుంటారు,
4: ఫోన్ అయినా గానీ, న్యూస్ పేపర్ అయినా, బుక్ అయినా కూడా. వాళ్ళు మీకు ఎల్బో జాయింట్ లేకపోతే ఏమయ్యేది
3: జనరల్ గా? ఇంకా
4: ఇప్పుడు చెయ్యి ఇక్కడ దాకా వస్తుంది కదా, అంటే మీరు ఫోన్ చూడాలంటే ఇట్లా పెట్టాలి. ఓన్లీ మణికట్టు దగ్గర మాత్రమే జాయింట్ ఇట్లా పెట్టి దూరం పెట్టాల్సి వస్తుంది. సో అట్లా అనమాట. మెడికల్ టర్మ్స్ లో నియర్ పాయింట్ ఆఫ్ అకామిడేషన్ అంటే ఏంటి అంటే, మనం ఎంత దగ్గర పెట్టుకున్నా కూడా దగ్గరది క్లియర్ గా కనబడే ఆ పవర్ అన్నమాట. ఈ అకామిడేషన్ అంటే సింపుల్ గా చెప్పాలంటే, కంటి లోపల మనకి ఏదైతే నేచురల్ క్రిస్టలైన్ లెన్స్ ఉందో, ఆ లెన్స్ చుట్టూ కండరాలు ఉంటాయి మనకు, సిలేరీ మజిల్స్ అంటాం వాటిని. ఆ సిలేరీ మజిల్స్ బాగా స్ట్రెంగ్త్ గా ఉన్నప్పుడు అవి పుల్ చేస్తాయి, అప్పుడు లెన్స్ షేప్ మారి మనకు దగ్గరది క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఆ లెన్స్ సిలేరీ మజిల్స్ పవర్ అన్నది చిన్నప్పుడు బాగా ఎక్కువ ఉంటుంది మనకు. ఎవరికైనా కానీ కిడ్స్ లో సిలేరీ పవర్, సిలేరీ మజిల్ పవర్ అకామిడేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అకామిడేషన్ అంటే సింపుల్ గా ఏంటి అంటే, ఏదైనా ఆబ్జెక్ట్ మనం దగ్గర పెట్టినప్పుడు మనం క్లియర్ గా చూడగలుగుతాం అన్నమాట, అకామిడేషన్ ఎక్కువన్నప్పుడు. అది కిడ్స్ లో చాలా ఎక్కువ ఉంటుంది, అందుకే వాళ్ళు మొబైల్ ఇట్లా దగ్గర పెట్టి చూసినా కూడా వాళ్ళు క్లియర్ కనిపిస్తుంది. అయితే ఈ అకామిడేషన్ పవర్, ఆ సిలేరీ మజిల్ పవర్ అన్నది ఏజ్ తో పాటు కొంచెం కొంచెం తగ్గుతా వస్తుంది. సో అట్లా తగ్గినప్పుడు ఏమవుతుంది అంటే, అది మనకు ఆ నియర్ పాయింట్ అనేది కంటికి దగ్గరగా పెట్టినప్పుడు కిడ్స్ లో మాత్రమే కనిపిస్తుంది. ఒక 10 ఇయర్స్ వచ్చిన తర్వాత ఇంత దగ్గర కంటి దగ్గర పెడితే కనబడదు, అది కొంచెం దూరం పెట్టాల్సి వస్తుంది. అట్లా 10 ఇయర్స్ ఇంకొంచెం దూరం జరుగుతుంది, 30కి 40కి ఇంకొంచెం జరుగుతుంది. అట్లా 40 ఇయర్స్ వచ్చేసరికి మనం ఈ ఎల్బో జాయింట్ ఫోల్డ్ చేసి ఇట్లా పట్టుకుంటే మన కంటి నుంచి ఎంత

0: డిస్టెన్స్ ఉంటుందో ఆ డిస్టెన్స్ దాటిపోతుంది అనమాట. కాబట్టి ఆ డిస్టెన్స్ మనకు కనబడదు. సో అందుకే అది మనం కొంచెం దూరం పెట్టి చూస్తే కనిపిస్తుంది నాకు, ఇట్లా పట్టుకుంటే మామూలుగా కనబడలేదు అని చెప్తారు. ఇంకొన్ని రోజులు అయితే ఏమవుతుందంటే ఆ దూరం పెట్టినా కూడా కనబడదు మనం గ్లాస్ పవర్ పెట్టకపోతే. ఇంకా అట్లా ఆ పాయింట్ వెళ్ళిపోతా ఉంటుంది దూరం కంటి నుంచి. కాబట్టి మనకు 40 ఇయర్స్ కి ఏంటంటే మనం ఎల్బో జాయింట్ ఉండడం వల్ల ఈ డిస్టెన్స్ వరకు వస్తుంది. కాబట్టి మనకు యూజువల్ గా 40 ఇయర్స్ కొంచెం 38-42 ఆ రేంజ్ లో అట్లా చాలా యూజువల్ గా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి.
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111. సో ఇప్పుడు మరి ఈ లక్షణాలు కనబడిన తర్వాత మనం ఏం చేయాలి, డాక్టర్ ని ఎట్లా సంప్రదించాలి?
0: లక్షణాలు అంటే మనకి నియర్ విజన్ అనేది ప్రాబ్లం వస్తుంటుంది. సో దాంతో పాటు పేషెంట్ ఎప్పుడైతే నియర్ విజన్ ప్రాబ్లం వచ్చినా కూడా ఆయన అలానే స్ట్రెయిన్ చేస్తూ చూస్తుంటే గ్లాస్ వాడకుండా ఆ కంటి లోపల ఉన్న సిలియరీ మజిల్స్, లెన్స్ చుట్టూ ఉండే మజిల్స్ ఇంకా స్ట్రెయిన్ అవుతాయి. ఇప్పుడు ఏమవుతుందంటే హెడ్ ఏక్ రావడము, ఈ కన్ను చుట్టూ నొప్పి రావడము, కన్ను బొమ్మల దగ్గర నొప్పి రావడము, ఇంకా స్ట్రెయిన్ ఎక్కువైనప్పుడు, హెడ్ ఏక్ ఎక్కువైపోయినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఇట్లాంటివి కూడా వస్తుంటాయి అన్నమాట. సో ఇవన్నీ సింప్టమ్స్ ఎలాంగ్ విత్ నియర్ విజన్ కనబడకపోవడం వల్ల. ఒకవేళ మనం నియర్ విజన్ కనబడాలి అని చెప్పి స్ట్రెయిన్ ఎక్కువ చేస్తే గ్లాస్ పెట్టకుండా ఈ సింప్టమ్స్ అన్నీ వస్తాయి. కాబట్టి దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి ఏముంటుందంటే ఎప్పుడైతే మనకు బ్లర్ గా కనిపిస్తుందో అప్పుడు ఐ మీద ఎక్కువ స్ట్రెయిన్ పడకుండా డాక్టర్ గారిని కలిసి ఆప్థల్మాలజిస్ట్ ని కలిస్తే వాళ్ళు చెక్ చేసి దానికి నియర్ విజన్ కి పవర్ అన్నది సప్లిమెంటేషన్ ఇస్తాం అన్నమాట. అడిషన్, ఈ అడిషన్ అనేది ఎలా ఉంటుంది అంటే అందరికి ఒకటే పవర్ ఉండదు. మనం చెప్పినట్టుగా ఏజ్ తో పాటు ఈ అకామిడేషన్ లోపలది పవర్ తగ్గుతుంది. కాబట్టి యూజువల్ గా 40 ఇయర్స్ ఏజ్ లో మనము +1 పవర్ ఇస్తాం వీళ్ళకి. అది 45-50 ఏజ్ అట్లా పెరుగుతున్న కొద్ది ఈ పవర్ కూడా మనం సప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే లోపల ఉన్న మజిల్ ఎంతెంత అయితే వీక్ అవుతుంటుందో గ్రాడ్యువల్ గా మనం అంతంత బయట నుంచి సప్లిమెంటేషన్ ఇవ్వాలి, పవర్ అనేది పెంచుతూ పోవాలి. అందుకే వీళ్ళు రెగ్యులర్ గా 6 మంత్స్ కి ఒకసారి చెకప్ చేసుకుంటూ ఉంటే ఆల్రెడీ ఉన్న పవర్ సరిపోతుందా లేదా మనం చెక్ చేసి కొత్త పవర్ కావాల్సింటే కొత్త పవర్స్ ఇవ్వచ్చు. ఈ గ్లాస్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఐ మీద స్ట్రెయిన్ పడదు. ఇప్పుడు మనకు సపోజ్ చేసుకుంటే జాయింట్స్, కండరాలు ఎలా ఉంటాయి, మనం యంగ్ ఏజ్ లో ఉన్నట్టుగా 50-60 ఇయర్స్ కి వచ్చిన తర్వాత ఉండదు. అండ్ హెయిర్ కూడా హెయిర్ ఫాల్ అవుతుంది, వైట్ హెయిర్ అవుతుంది, స్కిన్ ఫోల్డ్స్ అవుతుంటాయి. అవన్నీ ఏంటంటే ఏజింగ్ ప్రాసెస్ అనమాట. అలానే కంటి లోపల లెన్స్ లో వచ్చే ఏజింగ్ ప్రాసెస్ అనమాట. ఇవి ఏజింగ్ ప్రాసెస్ వల్ల సిలియరీ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రాంగ్ ఉండకుండా కొంచెం వీక్ అవుతున్న కొద్ది అది నియర్ విజన్ ప్రాబ్లం అనేది మనకు స్టార్ట్ అవుతుంది. ఆ దగ్గర చూపు ప్రాబ్లమ్స్ వాటికి మనం లెన్స్ పెట్టి సప్లిమెంట్ చేసినప్పుడు మనకు కంఫర్ట్ గా అది క్లియర్ గా కనిపిస్తుంటుంది.
1: బాగుంది డాక్టర్ గారు, ఒక్కోసారి అనుకోకుండా 1-1.5 మీరు సజెస్ట్ చేసినారు, తెలియకుండా 2-1.75 అట్లా ఓవర్ వాడేసినారు, 2 పెట్టేసుకున్నారు అనుకోండి, అదే మొన్న కంటికి ఇబ్బంది అవుతుందా? అసలు దీని ట్రీట్మెంట్ ఎట్లా?
0: సో మనకు ఎప్పుడైతే రిక్వైర్డ్ పవరే, అవసరం ఉన్న పవరే మనం యూజ్ చేయాలి, అప్పుడు అది కంఫర్ట్ గా ఉంటుంది. అయితే ఎక్కువ పవర్ వాడినా కనిపిస్తుంది, బట్ రేంజ్ అనేది తగ్గిపోతుంది. సపోజ్ ఇప్పుడు మనము కరెక్ట్ పవర్ పెట్టుకున్నప్పుడు ఆ పవర్, ఇప్పుడు మనం ఒక బుక్ పట్టుకున్నాం అనుకోండి గ్లాస్ పెట్టుకుని, కొంచెం కంటికి దగ్గరగా అన్నా అది క్లియర్ గా అనిపిస్తుంది, కొంచెం దూరంగా అన్నా క్లియర్ గా అనిపిస్తుంది. దాన్ని మనం రేంజ్ ఆఫ్ అకామిడేషన్ అంటాం అనమాట. ఆ రేంజ్ ఆఫ్ అకామిడేషన్ అనేది మనకు ఈ కరెక్ట్ పవర్ పెట్టుకున్నప్పుడే ఉంటుంది. ఒకవేళ ఎక్కువ పవర్ వాడాం అనుకోండి, ఇక్కడ పెడితే కనిపిస్తుంది, కొంచెం పక్కకి జరిపినా కనబడదు ఇంకా. సో ఎగ్జాక్ట్ గా పేషెంట్ ఆ డిస్టెన్స్ ని పెట్టుకుని చదవాలి, ఒక 2-3 సెంటీమీటర్స్ అడిట్ అయినా మళ్ళీ కనబడద్దు. అందుకే కరెక్ట్ పవర్ యూజ్ చేసినప్పుడే అది క్లియర్ గా ఉంటుంది, ఆ రేంజ్ బాగుంటుంది అనమాట. కొంచెం ఇక్కడ పట్టుకున్నా, కొంచెం దూరం పట్టుకున్నా కూడా అది అడ్జస్ట్ చేసుకుని కనిపిస్తుంది మనకు. అందుకే మనం పేషెంట్ కి కూడా గ్లాస్ ఇచ్చే ముందు రెండు చెక్ చేస్తాం, జస్ట్ ఇట్లా పట్టుకొని చదివించి మళ్ళీ బుక్ ని కొంచెం ముందుకు జరిపి వెనక్కి జరిపి కూడా క్లియర్ గా ఉందా లేదా అడుగుతాం మనం. ఆ క్లియర్ గా ఉంది అన్న పవర్ నే ఇస్తాం మనం. అది నార్మల్ గా గ్లాస్ తో కరెక్షన్ చేసే పద్ధతి. అయితే గ్లాసెస్ తో కరెక్షన్ అనేది ఎలా అంటే ప్రిస్బయోపియాకి, నియర్ విజన్ ప్రాబ్లమ్ కి, వాళ్ళకి ముందు ఎగ్జిస్టింగ్ డిస్టెన్స్ విజన్ ఏదైనా సైట్ ఉందా లేదా చూస్తాం. ఇప్పుడు ఒకవేళ డిస్టెన్స్ విజన్ ఆల్రెడీ వాళ్ళకి సైట్ ఉంది ముందు నుంచి, చిన్నప్పటి నుంచే సైట్ ఉంది, ఇప్పుడు 40 ఇయర్స్ తర్వాత దగ్గర చూపుది కూడా ప్రాబ్లం వస్తుంది అంటే వాళ్ళు రెండు పవర్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో అట్లా వీళ్ళకి మనం ఇచ్చే బెస్ట్ ఆప్షన్ ఏముంటుంది అంటే ప్రోగ్రెసివ్ గ్లాస్ అంటాం మనం. ప్రోగ్రెసివ్ గ్లాస్ అంటే ఏంటి అంటే అందులో మనకి 3 డిస్టెన్సెస్ పవర్ కవర్ అవుతుంది ఒకటే గ్లాస్ లో. అంటే మనకి ఆ గ్లాస్ తీసుకుంటే 3 పోర్షన్స్ ఉంటాయి అందులో, మళ్ళీ అందులో మార్క్స్ ఏమి ఉండవు అనమాట. మార్క్స్ ఉండే గ్లాస్ ని బైఫోకల్ గ్లాస్ అంటాం. అందులో రెండే పవర్స్ ఉంటాయి, మార్క్ వస్తాయి ఇట్లా, అర్ధచంద్రక.

0: ఆకారం గాని లేకపోతే బాక్స్ టైప్ గాని వచ్చి పైన డిస్టెన్స్ పవర్, కింద నియర్ విజన్ పవర్. బట్ ఆ మార్క్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ మార్క్ ద్వారా చూసినప్పుడు ఎగుడు దిగుడు కనిపిస్తే చాలా డిఫికల్ట్ ఉంటుంది, స్టెప్స్ ఎక్కడం గానీ నడవడం గానీ చాలా ప్రాబ్లం అవుతుంది, రీడింగ్ టైమ్ లో కూడా ప్రాబ్లం అవుతుంది. సో దానికి బెస్ట్ సొల్యూషన్ వచ్చేసి ప్రోగ్రెసివ్ గ్లాసెస్. ప్రోగ్రెసివ్ గ్లాసులు ఏంటంటే 3 పవర్స్ ఉంటాయి, బట్ అందులో ఆ మార్క్స్ ఏముండవు అనమాట. చూడడానికి ఓన్లీ సింగిల్ గ్లాస్ పవర్ లాగానే కనిపిస్తుంది బయటకు వెళ్ళి చూడడానికి. అందులో టాప్ మోస్ట్ వచ్చేసి డిస్టెన్స్ పవర్ ఉంటుంది మనకు దూరం చూడడానికి, మధ్యలో వచ్చేసి ఇంటర్మీడియట్ డిస్టెన్స్, అంటే ఇంటర్మీడియట్ డిస్టెన్స్ అంటే ల్యాప్టాప్ గానీ సిస్టమ్ గానీ మనం యూజ్ చేసే డిస్టెన్స్. అన్నిటికన్నా కింద మాత్రం నియర్ విజన్ కు ఉంటుంది, అంటే ఏదైనా రీడింగ్ గానీ న్యూస్ పేపర్ చూడడానికి గానీ. వీటితో పాటు దాంట్లో మనం యాంటీగ్లేర్ కోటింగ్ అంటాం, బ్లూ కట్ లెన్స్ అంటాం కదా, అవి కూడా ఇస్తాం అనమాట. ఎందుకంటే కంప్యూటర్ రెగ్యులర్ గా ఇప్పుడు ఎవరైనా గానీ టీవీ ఫోన్ సిస్టమ్ చూడకుండా ఉండే రోజులు కాదు కాబట్టి మనం అందులో బ్లూ కట్ లెన్స్ కొట్టడం వల్ల వాళ్ళకి ఆ సిస్టమ్ వాడినప్పుడు కంటి మీద వచ్చే ప్రొటెక్షన్ లాగా, డ్రైనెస్ రిలేటెడ్ గానీ ఐ స్ట్రెయిన్ రిలేటెడ్ గానీ, ఆ ప్రొటెక్షన్ కోసం మనం ఈ బ్లూ కట్ లెన్స్ కూడా అందులో కోటింగ్ ముందు ఇస్తాము. సో ఈ గ్లాస్ మనకు 4 ఫంక్షన్స్ చేస్తుంది అనమాట, 3 డిస్టెన్స్ విజన్స్ కవర్ చేస్తుంది ప్లస్ యాంటీగ్లేర్ కోటింగ్ వస్తుంది. సో ఈ గ్లాస్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి బెస్ట్ సజెషన్ అనమాట ఇది. అండ్ సింపుల్ గా ఇది కూడా మనకి ఇప్పుడు ప్రిస్బయోపియా మేనేజ్మెంట్ అంటే సర్జరీస్ కూడా ఉన్నాయి, బట్ దాంట్లో సర్జరీస్ కన్నా కూడా బెస్ట్ ఏంటంటే సింపుల్ అండ్ బెస్ట్ గ్లాస్ యూజ్ చేయడం.
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111. ఇది అఫోర్డబుల్ గ్లాస్ అండ్ మోర్ కాస్ట్ ఏమన్నా?
0: కాస్ట్ అంటే మరీ ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు, మనకు క్వాలిటీని బట్టి ఉంటుంది అనమాట. ఏదైనా గానీ బ్రాండెడ్ లో తీసుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది, నార్మల్ తీసుకుంటే కాస్ట్ తక్కువనే ఉంటుంది. సో అఫోర్డబుల్ ఇది, మరీ ఎక్కువేమి ఉండదు. ఓకేనా? బ్రాండెడ్ లో కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ క్వాలిటీ కావాలన్న వాళ్ళు మాత్రం అవి తీసుకుంటారు, నార్మల్ మిగతా వాళ్ళు తీసుకోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ ఇంకోటి ఏంటంటే ఈ గ్లాస్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి కంప్లీట్ గా కన్వీనియంట్ ఉంటుంది అనమాట, అన్ని పవర్స్ కి కూడా, డిస్టెన్స్, నియర్, ఇంటర్మీడియట్, అలాంగ్ విత్ ఐ ప్రొటెక్షన్ ఫ్రమ్ స్క్రీన్, ఇవన్నీ వస్తాయి కాబట్టి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. డ్రైనెస్, డిజిటల్ ఐ స్ట్రెయిన్ కాకుండా కూడా ఈ గ్లాసెస్ ప్రొటెక్ట్ చేస్తాయి వాళ్ళని. అండ్ ఇది కాకుండా ట్రీట్మెంట్స్ వచ్చేసి సర్జరీస్ కూడా ఉంటాయి వీళ్ళకి. ఇప్పుడు మనకు మామూలుగా లేజర్ మనం చేస్తాం కదా, ఎవరికైతే గ్లాస్ పవర్ ఉండి గ్లాస్ పవర్ రిమూవల్ కోసం సర్జరీస్ చేసినట్టుగానే దీనికోసం కూడా లాసిక్ అని ఉంటుంది, దాన్ని ప్రెస్బీ లాసిక్ అంటాం మనము. ఆ లాసిక్ చేసినప్పుడు ఏంటంటే దాంట్లో మనము నియర్ విజన్ కి వాళ్ళు గ్లాస్ ఏం యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఇంకా సర్జరీ తర్వాత కూడా వాళ్ళకి క్లియర్ గానే కనిపిస్తుంది అది, అదొకటి. రెండోది వచ్చేసి మనకి రీసెంట్ గా కూడా కొన్ని డ్రగ్స్ కూడా వచ్చాయన్నమాట, పైలోకార్పిన్ డ్రాప్స్ అంటాం వాటిని. అవేంటంటే మనకి నియర్ విజన్ కోసము ఇప్పుడు స్టార్ట్ అయింది మార్కెట్ లోకి రావడము, వాటి వల్ల కూడా అది కాకపోతే కొద్దిసేపే అది పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు డ్రాప్ చేసినాక ఒక హాఫ్ అవర్ దాని ఎఫెక్ట్ స్టార్ట్ అయిపోయి అప్రాక్సిమేట్ 4 to 6 hours పనిచేస్తుంది. సో ఈ డ్రాప్స్ ఎవరికి యూస్ఫుల్ అవుతాయి అంటే, ఎవరైనా అకేషనల్ గా, అంటే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉంది అప్పుడు నేను గ్లాసెస్ పెట్టుకోవడం నాకు కష్టము అనుకుంటే అప్పుడు అకేషనల్ గా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే కంటిన్యూస్ గా ఈ డ్రాప్స్ యూజ్ చేసి వితౌట్ గ్లాస్ అయితే మనం ఉండలేము, ఎందుకంటే గ్లాస్ లో పవర్ తో పాటు యాంటీగ్లేర్ కోటింగ్ కూడా వస్తుంది. అది మీరు డ్రాప్స్ తో ఓన్లీ పవర్ కరెక్షన్ అయితే తప్ప మీకు యాంటీగ్లేర్ కోటింగ్ రాదు, ప్లస్ డ్రగ్ వల్ల ఈ డ్రాప్ ఏదైతే ఉందో దీని వల్ల సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటాయి. ఎస్పెషల్ గా రెటినాలో కూడా, రెటినాలో టేర్స్ అంటే రెటినా హోల్స్ పడ్డము, రెటినల్ డిటాచ్మెంట్ కావడము, ఎక్కువ సార్లు యూజ్ చేసినప్పుడు కొంచెం ఐ స్ట్రెయిన్ కావడం, హెడేక్ రావడము, ఇవన్నీ ఈ డ్రగ్స్ తో ఇప్పుడు ఆల్రెడీ వస్తున్నాయి. కాబట్టి అవి మనం రెగ్యులర్ గా ఏం సజెస్ట్ చేయం ఎవరికి. బెస్ట్ అండ్ సింపుల్ టెక్నిక్ ఏంటంటే గ్లాస్ యూజ్ చేయడం. గ్లాస్ యూజ్ చేస్తే వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంటుంది. అయితే వీళ్ళకి మనం ఎప్పుడైతే క్యాటరాక్ సర్జరీ చేస్తామో, ఆ క్యాటరాక్ సర్జరీ మనం కంటి లోపల లెన్స్ తీసేస్తాం కాబట్టి ఆ లెన్స్ ప్లేస్ లో మనం ఇంకో లెన్స్, ఆర్టిఫిషియల్ లెన్స్ అంటాం వాటిని, ఇంట్రాక్యులర్ లెన్స్, ఆర్టిఫిషియల్ లెన్స్ పెడతాం మనం. అయితే ఆ కంటి లోపల పెట్టే లెన్స్ లో బేసిక్ గా 2 టైప్స్ ఉంటాయి అనమాట. ఒకటి మోనోఫోకల్ ఐవోఎల్ అంటాము, రెండోది మల్టీఫోకల్ ఐవోఎల్ అంటాము. మోనోఫోకల్ ఐవోఎల్ అంటే ఏంటి అంటే రెగ్యులర్ గా కన్వెన్షనల్ గా, అంటే ముందు నుంచి ఉందన్నమాట ఇది. ఇదేంటంటే డిస్టెన్స్ విజన్ ఒకటి కవర్ చేస్తుంది ఆ లెన్స్. నియర్ విజన్ కి పేషెంట్ గ్లాస్ పెట్టుకోవాలి. ఇది రెగ్యులర్ గా ఎప్పటి నుంచో ఉన్నది, రెగ్యులర్ గా వాడేది అనమాట ఓల్డ్ మోడల్. కొత్తగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏమొచ్చిందంటే మల్టీఫోకల్ ఐవోఎల్స్ అంటాం. మల్టీఫోకల్ ఐవోఎల్ అంటే పేర్లోనే ఉన్నట్టుగా మల్టీఫోకల్, అంటే మల్టిపుల్ పాయింట్స్ లో ఫోకస్ చేస్తుంది ఇది.

0: అంటే మీకు దగ్గర దూరము ఇంటర్మీడియట్ అన్ని కూడా వితౌట్ గ్లాస్ అనమాట. ఇంకా సర్జరీ తర్వాత మీకు ఇంకా గ్లాస్ అవసరమే ఉండదు. సో వీళ్ళకి అది బెస్ట్ ఆప్షన్ అనమాట, ఎవరైతే గ్లాసెస్ పవర్ వద్దు అనుకుంటారో వాళ్ళకి. సో వాళ్ళు ఇది సర్జరీలో ఆఫ్ చేసుకుంటే, సర్జరీ క్యాటరాక్ట్ సర్జరీ చేసేటప్పుడు వాళ్ళకి లెన్స్ పెట్టినప్పుడు మనకు వాళ్ళకి పోస్ట్ సర్జరీ గ్లాసెస్ రిక్వైర్మెంట్ ఏమి ఉండదు. ఇంకా అలా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ప్రెస్బైపియాస్ ఈవెన్ క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత కూడా గ్లాస్ అవసరం లేకుండా చేసుకోవచ్చు.
1: బాగుంది డాక్టర్ గారు, విన్నారు కదా ఈరోజు మనం సహజంగా వచ్చేటటువంటిది అంటే చత్వారం అంటాం, 40 ఏళ్ళు భయపడినటువంటి వాళ్లకు దగ్గర చూపు కనిపించట్లేదని మనం ఎంతో మంది ఈ సమస్యతో బాధపడుతూనే ఉంటాం. దానికి గల కారణాలు ఏంటి, అది ఎట్లా వస్తుంది, దాన్ని ఎట్లా ట్రీట్మెంట్ చేయొచ్చు, దాని లక్షణాలు ఏంటి? డాక్టర్ గారు మరి ఇంత మంచి ఉదయం ఇంత మంచి సమయం మా కోసం మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్,
3: ఫోన్ 08462223111.
4: ఇంతవరకు మీరు డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు అందించిన సలహాలు సూచనలు విన్నారు. ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం ప్రభాత లహరి. మరి ఈనాటి కార్యక్రమంలో ఇప్పుడు విన్నాం కొన్ని ప్రకటనలు.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్.
5: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
7: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
8: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎచ్జిస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
9: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
8: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ సంప్రదించగలరు.
2: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-450-66.

0: ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర

0: ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: విరామనంతరం తిరిగి ప్రభాత లహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం.

సెప్టెంబర్ 1 ఈరోజు జాతీయ పోషకార వారోత్సవాల సందర్భంగా కొన్ని వివరాలు విందాం ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో.

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 నుండి 7 వరకు జాతీయ పోషక ఆహార వారోత్సవాలు జరుపుకుంటారు. దీని ఉద్దేశం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, సమతుల్య ఆహారం అంటే బ్యాలెన్స్డ్ డైట్ యొక్క ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడం. ఈ వారోత్సవాలను తొలిసారిగా 1982లో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డు ప్రారంభించింది. పోషకాహార లోపాన్ని నివారించడం, మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం మరియు సరైన ఆహార ఎంపికల గురించి అవగాహన కల్పించడం దీని ప్రధాన లక్ష్యం.

సరైన ఆరోగ్యం మరియు పోషణ యొక్క అత్యంత ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి భారత ప్రభుత్వం సెప్టెంబర్ 1వ తేదీని జాతీయ పోషణ దినోత్సవంగా ప్రవేశపెట్టింది. విద్యా సంస్థలు మరియు ఆరోగ్య సంరక్షణ సంస్థలు సెమినార్లు, సమావేశాలు మరియు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఈ రోజును అందరూ ఘనంగా పాటిస్తారు.

0: సరిగమ పదని కాదు, అది గమదరి సస గురు.
1: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మరి ఆరోగ్యంలో పోషకాహారం ఉంటే మరీ భాగ్యంగా ఉంటుంది కదూ. మరి ఆరోగ్యానికి మూడు స్తంభాలలో ఒకటిగా నిద్ర మరియు బ్రహ్మచర్యం అంటే సమతుల్య జీవన శైలితో పాటు ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎంత ఔషధం అయినా నిజంగా సమతుల్యతను పునరుద్ధరించదు. ఈ సంవత్సరం మనం జాతీయ పోషకాహార వారంలోకి అడుగు పెడుతున్నప్పుడు ఆహారంపై ప్రాచీన భారతీయ జ్ఞానాన్ని తిరిగి పరిశీలించడం మరియు వేగవంతమైన ఆధునిక ప్రపంచంలో ఆ సూత్రాలు ఇప్పటికీ మనల్ని ఆరోగ్యం వైపు ఎలా నడిపిస్తాయో ఆలోచించడం విలువైన విషయం.

అసలు న్యూట్రిషన్ అంటే ఏమిటో ఇప్పుడు విందాం. ఆధునిక శాస్త్రం పోషకాహారాన్ని శరీర ఆహార అవసరాలకు అనుగుణంగా ఆహారం తీసుకోవడంగా నిర్వచిస్తుంది ఈ న్యూట్రిషన్. ఆయుర్వేదం అంగీకరిస్తుంది, కానీ తరువాత ఒక అడుగు ముందుకు వేస్తుంది. ఆయుర్వేదానికి ఆహారం పోషకాల కంటే ఎక్కువ, అది ప్రాణం లేదా ప్రాణశక్తి. ప్రశ్న కేవలం పోషకాహారం అంటే ఏమిటి కాదు, శరీరం మనస్సు మరియు ఆత్మను నిజంగా పోషించే విధంగా మనం ఎలా తింటాం, ఆయుర్వేదం మనకు ఆహార విశేష ఆయతన లేదా ఆహారం యొక్క మార్గదర్శక సూత్రాలను పరిచయం చేస్తుంది. వీటిని ఆహారంగా బాగా ఎంచుకోవడానికి, కలపడానికి మరియు ఆస్వాదించడానికి మీకు సహాయపడే సాధారణ జ్ఞాన అంశాలుగా భావించండి.

ప్రభాత లహరి కార్యక్రమంలో ఇంతవరకు మీరు జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు. శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. ఈ కార్యక్రమ సమయం రేపు ఉదయం 7:30 గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక, రేపు ఉదయం 8:00 ఎస్ ఇస్మాయిల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అన్ని రకాల దంతాలు చిగుళ్ల సమస్యల నివారణ మార్గాల గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. ఈ కార్యక్రమ సమయం రేపు ఉదయం 8:00 గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక, రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో డెంగ్యూ వ్యాధికి కారణాలు, లక్షణాలు, చికిత్సల గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమ సమయం రేపు ఉదయం 8:30 గమనిక విన్నారు.

ప్రభాత లహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ అభిషేక్ ముఖోపాధ్యాయ్. ద హెడ్లైన్స్: ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ టు అడ్రెస్ ఎస్సీఓ సమ్మిట్ ఇన్ కిర్గిస్థాన్స్ క్యాపిటల్ బిష్కెక్ టుడే. కంట్రీస్ జీడీపీ గ్రోస్ 7.8% ఇన్ ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్, బీటింగ్ ఆర్బీఐస్ ప్రొజెక్షన్ ఆఫ్ 7%. యుఎస్ డిస్క్రైబ్స్ ఇండియా యాజ్ డైనమిక్, స్ట్రాంగ్ అండ్ రిజిలియంట్ ఇకానమీ. న్యూఢిల్లీ రిజెక్ట్స్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అవార్డ్ ఆన్ ఇండస్ వాటర్ ట్రీటీ.

సినీ రంజని తెలుగు సినిమా పాటల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ముందుగా విందాం బ్రహ్మ చిత్రం కోసం బప్పి లహరి సంగీత సారథ్యంలో కేజే యేసుదాస్ చిత్ర పాడిన ఈ పాట.

0: మీరు విన్న పాట ఇద్దరు ఇద్దరి చిత్రంలోంది.
1: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
2: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
1: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
2: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
1: దాందే ఉంది, 9490407880 కి కాల్ గాని వాట్సాప్ మెసేజ్ గాని ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
2: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
3: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
0: సినీ రంజని కార్యక్రమంలో ఇప్పుడు విందాం నిర్ణయం చిత్రం నుండి ఈ పాట.

0: ప్రతి శుక్రవారం ఉదయం 8:30 నుండి 9:00 వరకు మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.
1: సినీ రజని కార్యక్రమంలో ఇప్పుడు విందాం అల్లరి మొగుడు చిత్రం కోసం ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట.

ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490404780. ఫోన్ నంబర్ మరోసారి 9490407880. ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం సినీ రంజని తెలుగు సినిమా పాటలు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం అసెంబ్లీ రౌడీ చిత్రం కోసం కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో కేజే యేసుదాస్ చిత్ర పాడిన ఈ పాట.

సినీ రంజని కార్యక్రమంలో చివరిగా మీరు విన్న పాట రౌడీ గారి పెళ్ళాం చిత్రం కోసం బప్పి లహరి సంగీత సారథిలో కేజే యేసుదాస్ పాడింది. ఇంతటితో సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9 గంటలు దాటి 30 సెకండ్లు.

ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ చేయాల్సిన ఫోన్ నంబర్ 8462245066, ఫోన్ నంబర్ మరోసారి 8462245066. మా అభిమాన శ్రోతలు జ్ఞాపకం ఉంచుకోవాల్సిందల్లా ఒకే విషయం ఏంటంటే, 2 రోజుల వ్యవధి గ్యాప్ తీసుకుని మాత్రమే మెసేజ్ చేయండి. ఎందుకంటే కొత్త శ్రోతల్ని మన నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రానికి పరిచయం చేసే కార్యక్రమం మన ఇద్దరం చేద్దాం. మరి ఈనాటి హృదయ రాగల కార్యక్రమంలో ముందుగా మనం వినబోయే పాట దేవి చిత్రం నుండి మాకోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు హైదరాబాద్ పెద్ద అంబర్పేట నుండి గంగాధర్, ఇందిరా, వినయ్ కుమార్, స్నేహ, సౌజన్య మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై దేవి చిత్రం నుండి ఈ పాట విన్నాము.

0: ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం హృదయ రాగాలు. శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న సినిమా పాటలు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమాలు ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్నా మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ఏమైంది మళ్ళా గట్లున్నావు?
5: ఏం చెప్పాలా మామ, గలింట్లో చూడు ఎంత మంది పోరగాళ్ళు ఉన్నారు, మనకే
4: లేకపోయాయి. ఇప్పుడు మంచి డాక్టర్ చూపిస్తావా?
5: సంప్రదించండి
4: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
5: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్ వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 0846225334.
5: అబ్బా పంటి నొప్పి,
4: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
5: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
4: కలిలవాడి, నిజామాబాద్.
5: సెల్ 9912317190.
4: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
5: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా, కంటి సమస్యలు,
4: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
5: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
4: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
5: ద్వారకా నగర్, నిజామాబాద్.
4: సెల్ 9032323258.
6: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్, ఆకాశవాణి, నిజామాబాద్.
4: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
5: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
4: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
5: 24 గంటలు అత్యవసర సేవలు.
4: NABH గుర్తింపు.
5: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: దరమాండ్ షాప్,
5: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
4: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెడ్డింగ్స్,
5: ఏకైక కంపెనీ షోరూమ్
4: దరమాండ్ షాప్,
5: హోటల్ వంశీ కాంప్లెక్స్, కులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
4: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
5: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
4: సెల్ 9440004837.
7: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్క్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
8: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
7: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: విరామనంతరం తిరిగి హృదయ రాగాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం.

కార్యక్రమంలో తర్వాతి పాట ప్రేమలో పావని కళ్యాణ్ చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్నా. అభిమాన శ్రోతలు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట నుండి గంగు మహేందర్, నాగలక్ష్మి, గణ్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్, చాణక్య మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై ప్రేమలో పావని కళ్యాణ్ చిత్రం నుండి ఈ పాట విందాం.

0: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరిచూసుకోండి.
1: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
3: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
4: హృదయ రాగాల కార్యక్రమంలో తర్వాత పాట మున్న చిత్రం నుండి మాకోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు, నిజామాబాద్ సీఎం రోడ్ ఆటోనగర్ నుండి షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారదా, సుధీర్, శోభా, శ్రీధర్, రవి, సునీత మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై మున్న చిత్రం నుండి ఈ పాట విందాం.

0: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
1: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
0: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
1: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
0: దాందే ఉంది, 9490407880 కి కాల్ గాని వాట్సాప్ మెసేజ్ గాని ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
1: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: హృదయ రాగాల కార్యక్రమంలో తర్వాత పాట ఆరాధన చిత్రం కోసం ఎస్ హనుమంతరావు సంగీత సారథ్యంలో మొహమ్మద్ రఫీ, ఎస్ జానకి పాడిన పాటను మాకు ప్రసారం చేయండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు, ఆర్మూర్ చేనేత కాలనీ నుండి జిందం నరహరి, లక్ష్మి, భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, అంగూర్, భానుతేజ, ఉదయరేఖ, రియాన్స్, హన్మహిత్ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై ఆరాధన చిత్రం కోసం మహమ్మద్ రఫీ, ఎస్

0: ఎఫ్ఎం శ్రోతలు 103.2 MHz పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం హృదయ రాగాలు. శ్రోతలు, వాట్సాప్ ద్వారా కొన్న సినిమా పాటలు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. హృదయ రాగాలు, శ్రోతలు, వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమానికి మీరు వాట్సాప్ చేయాల్సిన ఫోన్ నంబర్ 8462245066. మరి శ్రోతలకు వచ్చిన విన్నపం, మీరు మీ పేర్లు, ఊరి పేరు, పాట పేరు, సినిమా పేరు పంపేటప్పుడు కామాలు, పులి స్టాప్లు సరిగ్గా చూసుకుని పంపండి. ఎందుకంటే ఇక్కడ మీరు పేరు తప్పుగా పంపుతున్నారా, మరి మాకు అర్థం కావట్లేదా, మాకు అర్థం కావటం లేదు. అందుకని పేర్లు పంపేటప్పుడు రాజ్ కుమార్ ఉంది, రాజ్ వేరు, కుమార్ వేరా, మరి కంబైన్డ్గా ఉందా అనేటువంటిది ఇక్కడ కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి శ్రోతలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పేర్లు పంపేటప్పుడు క్లారిటీగా ఒక పేరు కాగానే కామా పెట్టండి. ఆ విధంగా మీరు పంపినట్లయితే మా అనౌన్సర్లందరికీ ఈజీగా ఉంటుంది, మీ పేర్లు చదవడానికి క్లారిటీగా క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా మీ చేతిలోనే ఉంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రోతలు మీ పేర్లు పంపేటప్పుడు చాలా జాగ్రత్తగా నీట్గా పంపినట్లయితే మీ పేర్లు కూడా మన ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రంలో క్లియర్గా క్లారిటీగా వస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పేర్లు క్లారిటీగా పంపిస్తారని ఆశిస్తున్నాము.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల తామరా బురద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: పిల్లా పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
4: ఇల్లు గడిచినా సంతానం లేదని బాధపడుతున్నారా?
3: అయితే సంప్రదించండి
4: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
3: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 08462253344.
5: అలనాటి మీటి సినీ గీతాల కార్యక్రమం మధుర

0: సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జిస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
3: విరామనంతరం తిరిగి హృదయ రాగల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో తర్వాతి పాట వియ్యాల వారి కయ్యాలు చిత్రం నుండి మాకోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తుల గుప్తా మరియు వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోరికపై వియ్యాల వారి కయ్యాలు చిత్రం నుండి శ్రీకృష్ణ సునీత పాడిన ఈ పాట విందాము.

తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: దేవాలయాలు మన సంస్కృతి సంప్రదాయాలకు పట్టుకొమ్మలు. ఈ దేవాలయాలు మనలో భక్తి చైతన్యంతో పాటు మనోవికాసాన్ని పెంపొందిస్తాయి.
1: దేవాలయం ఎంత ప్రాచీనమైనదైతే అంత మహిమాన్వితమైనదని భావిస్తాం. అయితే ఇటువంటి మహిమాన్వితమైన దేవాలయాల్ని సందర్శించాలని మనందరికీ ఎంతో ఆసక్తి.
0: మరి వాటి కోసం ఎంతో దూర ప్రాంతాలకు కూడా వెళ్తుంటాం. అలాంటిది వ్యయ ప్రయాసలకు ఓర్చి ఎంతో దూరం ప్రయాణించకుండానే మన ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో ఎన్నో మహిమాన్విత దేవాలయాలను ప్రాచీన దేవాలయాలను సందర్శించవచ్చు.
1: అలాంటి ప్రాచీన మహిమాన్వితమైన దేవాలయాల విశేషాలను అందించే కార్యక్రమం మన ఆలయాలు
0: ప్రతి శనివారం ఉదయం 8:30
1: మన ఆలయాలు కార్యక్రమం వినండి, తరించండి.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

హృదయ రాగాల కార్యక్రమంలో తర్వాత పాట దడ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో జస్ప్రీత్ సింగ్ సుచిత్ర పాడిన పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి దివాకర్, విమల, యష్ణ, ద్వివేది మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై దడ చిత్రం నుండి ఈ పాట విందాం.

0: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490404780. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: హృదయ రాగల కార్యక్రమంలో తర్వాతి పాట పెళ్లి సందడి చిత్రం కోసం ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ వినాయక్ నగర్ నుండి కూచన్ శ్రీహరి, జ్యోతి, స్నిగ్ధ, రాజ్కమల్, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్నందన్, రిధిమ మరియు వీరి కుటుంబ సభ్యులు ఇదే పాట కోసం కోరుతున్న మరికొంతమంది శ్రోతలు, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం అర్గుల్ నుండి హఫీజ్, తబస్సుం, తరణ్ణం, ఖలీద్, జనత్ సజ్జు, రజ్, రియాన్ మరియు వీరి కుటుంబ సభ్యులు, నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర మరియు వీరి కుటుంబ సభ్యులు.

హృదయ రాగాల కార్యక్రమంలో చివరిగా మనం వినబోయే పాట కోరుకున్న ప్రియుడు చిత్రం కోసం కోటి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్నాం. అభిమాన శ్రోతలు, నిజామాబాద్ జిల్లా ఏర్గడ్ల మండలం తాళ్ళ రాంపూర్ నుండి రాంపల్లి రాజేంద్ర ప్రసాద్, గుండ మోహన్, సురేందర్, జాప భూమేశ్వర్, జనార్దన్, సాయిరాం మరియు వీరి కుటుంబ సభ్యులు ఇదే పాట కోసం కోరుతున్న మరికొంతమంది శ్రోతలు. నిజామాబాద్ జిల్లా జగ్రాన్పల్లి నుండి అరుణ, రాజేందర్ మరియు వీరి కుటుంబ సభ్యులు. గుంటూరు జిల్లా దాసరి పాలెం నుండి పోల శివదాసురెడ్డి, తిరుపతమ్మ, వెంకట, సంజీవరెడ్డి, రిషికేశ్వరెడ్డి, సావిత్రి మరియు వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై కోరుకున్న ప్రియుడు చిత్రం నుండి ఈ పాట విందాం.

మీరు వింటున్న ఈ పాటతో ఈ నటి హృదయ రాగాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అంతవరకు ఇదే పాట విందామా.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావును తార్నాకలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడి నివాసానికి వెళ్లనున్నట్లు ప్రకటించడంతో ఆయన గృహ నిర్బంధం చేసినట్లు పోలీసులు చెప్పారు. జౌళి దుస్తుల రంగం భారత సాంస్కృతిక వారసత్వంలో భాగమే కాకుండా కోట్లాది మందికి జీవనోపాధి అందిస్తుందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ స్నాతకోత్సవంలో రాష్టపతి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు 127,000 కోట్ల రూపాయలతో సెమికాన్ 2.0 పథకాన్ని ప్రకటించింది. రానున్న కాలంలో ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్లో భారత్ దాదాపు 10% వాటాను కైవసం చేసుకుంటుందని కేంద్ర ఎలక్ట్రానిక్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ 7.8% అత్యుత్తమ జీడీపీ వృద్ది రేటు సాధించడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. దేశంలో ఇప్పటికే 300 గిగావాట్లకు పైగా శిలాజారహిత విద్యుత్ సామర్థ్యం సాధించామని, 2030 నాటికి 500 గిగావాట్ల లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎంఎన్ఆర్ఏ జాయింట్ సెక్రటరీ అనుపమ్ కుమార్ తెలియజేశారు. హైదరాబాద్లోని తాజ్ డెక్కన్లో జరిగిన బీఆర్ఈఎస్ సమ్మిట్ 2026 రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఇప్పటికే 8 గిగావాట్లకు పైగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యంతో ముందంజలో ఉందన్నారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ సైబర్ క్రైమ్ ముప్పు విశ్లేషణ విభాగం అశ్లీల యాప్ల వలె మభ్యపెడుతున్న హానికరమైన ఆండ్రాయిడ్ అప్లికేషన్ల ద్వారా పెరుగుతున్న ఆర్థిక మోసాల పట్ల ప్రజలను హెచ్చరించింది.

ఈ అప్లికేషన్లు ప్రధానంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లోని ప్రకటనల ద్వారా నైట్ ప్లే, రీలూప్, కిస్, విమో, రివో, నెక్సో వంటి ఇతర సారూప్య పేర్లతో ప్రచారం చేస్తున్నారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వీటి ద్వారా సైబర్ క్రిమినల్స్ మొబైల్ను తమ నియంత్రణలోకి తీసుకుని ఆర్థిక మోసాలకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొంది. అనధికారిక ఏజెంట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని భారతీయులను దౌత్య కార్యాలయం హెచ్చరించింది. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఎస్ఎస్సీస్ ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగించింది. 2026-27 విద్యా సంవత్సరానికి నిర్దేశిత ఫీజుతో ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకారం 2 సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు పొడిగిస్తున్నట్లు ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ కె లింగయ్య చెప్పారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రేణి మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మనందరికి ఎంతగానో ఇష్టమైనటువంటి పాటలు, ఎవర్ గ్రీన్ గా నిలిచినటువంటి పాటలు, మన మెమరీస్ లో అలా నిలిచిపోయినటువంటి పాటలు ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో వినేసేద్దాం. మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఏ పీరియడ్ లోని పాటలు మనం వినబోతున్నాం అంటే, 1985 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి పాటలు వినేసేద్దాం. 1985 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ సినిమాల నుంచి పాటలు విందాం. మరి మొదటగా నేను మీ అందరి కోసం వినిపించబోతున్నటువంటి పాట ఆత్మబంధువు. మరి ఈ సినిమాల నుంచి ఈ పాట వినిపిస్తూ మన ఎవర్ గ్రీన్ హిట్స్ ని స్టార్ట్ చేస్తున్నాను. మరి 1985 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి మీ ఫేవరెట్ పాటలుంటే 0402324085 కి వాట్సాప్ చేయండి.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెక్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనంద వలరి సంపూర్ణ వినోదమైన ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు విన్నాం. మరి ఇవాల్టి మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1985 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు మనం వింటున్నాం కదా. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు కరీంనగర్ జిల్లా అమనగుర్తు నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ, సాయి కిరణ్ మెసేజ్ చేశారు. మరి మా కోసం ఇవాల్టి మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో అంకుశం సినిమాల నుంచి పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీజ్ మతీన్, షాక్చింద్, సయ్యద్ ఖలీల్, ముబీన్, సలీం, ఫరూక్, కరీం మెసేజ్ చేశారు. అలాగే చాగనంపల్లి నుంచి మహేష్ మరియు రాపూర్ నుంచి శ్రీను మెసేజ్ చేశారు. మరి వారి కోసం సత్యం సంగీతం సమకూర్చినటువంటి

తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా

0: నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా PLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: విడుదలైనటువంటి సూపర్ హిట్ సినిమాల నుంచి మీ ఫేవరెట్ పాటలు ఉన్నాయా అంటే మెసేజ్ చేస్తున్నారు మన లిజనర్స్. మరి లంగర్ హౌస్ నుంచి సంగీత శ్రవణ్ కుమార్ మెసేజ్ చేశారు. పసివాడి ప్రాణం సినిమాల నుంచి కాశ్మీరీలో వేరు పాట మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. మంచి సూపర్ హిట్ పాట అడిగారు శ్రవణ్ గారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు నిజామాబాద్ నుంచి దివాకర్ విమల యశ్న త్రివేది, మరి వారి కోసం చక్రవర్తి గారి సంగీతం సంబంధించి

0: గాంధీ శిల్ప్ బజార్, క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ, హైదరాబాద్. ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళా ప్రదర్శన, ఇంకా అమ్మకాలు. రండి, 150కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: ఎవర్ గ్రేట్ హిట్స్ లో నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు ఆర్మూర్ నుంచి రాధా కుమారస్వామి, రియాన్ష్ సహర్ష్ మెసేజ్ చేశారు. మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమాల నుంచి బ్లాక్ బస్టర్

0: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త,
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం అండ్ మెగాస్టార్ సాంగ్ల మీద సాంగ్లు రిక్వెస్ట్ చేస్తున్నారు లిజనర్స్. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి లిజనర్ కొడిమల్కాపూర్ మార్కెట్ నుంచి సాయి కుమార్. మరి సాయి కుమార్ ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో స్టేట్ రౌడీ సినిమా నుంచి చుక్కల పల్లకిలో పాట మా కోసం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ వినిపించండి అని అన్నారు. తప్పకుండా తప్పకుండా తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. నాకు ఇప్పుడు మెసేజింగ్ అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు హనుమకొండ జిల్లా గాజీపేట మండలం తరాలపల్లి నుంచి బుచ్చయ్య మరియు వారి

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా PLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్ చారి మెసేజ్ చేశారు. మరి మాకోసం ఆఖరి పోరాటం సినిమా నుంచి పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు ఇబ్రహీంపట్నం ఆదిపట్ల నుంచి గోపీకృష్ణ ఉమావతి, మరి మీకోసం ఈ బ్లాక్ బస్టర్ పాట స్టే ట్యూన్డ్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండవచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జిస్ట్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇవాళ 1985 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్, కళావతి, శకుంతల, గౌరవ్, అనురాధ మెసేజ్ చేశారు. మరి వారు వినాలనుకునే పాట అడవి దొంగ సినిమా నుంచి వీర విక్రమధీర అనే పాట వినాలనుకుంటున్నారు. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్ష్, సియాన్, పాండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వారి కోసం ఈ పాట స్టేటివ్ ఉన్నారు.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేస్తుంది.

0: AIF, PMKSY, PMMSY, AHIDF, MIDH, NHB, NRLM, NULM, Standup India, Mudra, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ టీజీఎఫ్పిఎస్ ని సంప్రదించగలరు.
2: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జేషిని మాట్లాడుతున్నాను. అండ్ ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1985 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు పెట్టినాం కదా. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు రాయగిరి నుంచి దాసరి రవి మెసేజ్ చేశారు. మరి వారి వాళ్ళ మన షోలో 20వ శతాబ్దం సినిమాల నుంచి నా ప్రేమ నవ పారిజాతం అనే పాట సూపర్ హిట్ పాట, మరి వినాలనుకుంటున్నారు. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు ఘట్కేసర్ నుంచి లోకేష్, సన్నీ, వికాస్, కనీష్, రాజన్ మరియు వైష్ణవి, మరి వారి కోసం ఈ బ్లాక్ బస్టర్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా PLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మరి నెక్స్ట్ మెసేజ్ చేసినటువంటి శ్రోతలు విష్ణు బేగంపేట ఓల్డ్ ఎయిర్పోర్ట్ నుంచి మెసేజ్ చేశారు. అలాగే ఎస్ఎం అరవిందాచారి, లావణ్య, సీతారాం బాగ్ నుంచి మెసేజ్ చేశారు. మరి మాకోసం ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో బొబ్బిలి రాజా సినిమాల నుంచి, మరి అందరికీ తెలుసు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ పాట ఉందో, మరి ఆ బ్లాక్ బస్టర్ పాటనే రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి మీకోసం ఈ పాట

0: ఎస్ దోస్తు, మరి విన్నారు కదా, ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటల్ని 1985 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలన్నీ వినేసి ఎంజాయ్ చేశారనుకుంటున్నారు. మరి మీ ఆర్జే శ్రీని మీ అందరికీ గుడ్ బై చెప్పేసే టైం దగ్గరకు వచ్చేసింది. మరి మరో షోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటిదాకా దిస్ ఈస్ యువర్ ఆర్జే శ్రీని సైనింగ్ ఆఫ్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నీట్ యూజీ 2026 ఎంబీబీఎస్ ఫేజ్ 1 కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్ నమోదుకు మరో గంట సమయం గడువు మాత్రమే మిగిలి ఉందని కేఎన్ఆర్యుహెచ్ఎస్ అభ్యర్థులను అలర్ట్ చేసింది. వెబ్ ఆప్షన్ నమోదుకి మధ్యాహ్నం 12 గంటల వరకే అవకాశం ఉందని వెల్లడించింది. ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్ నమోదు చేయని అభ్యర్థులు తదుపరి కౌన్సిలింగ్ దశల్లో ఆప్షన్ నమోదు చేసుకునేందుకు అర్హులు కారని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు గమనించగలరు. హైదరాబాద్ ను దేశంలోనే అతిపెద్ద గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం 19 నుంచి 29 వరకు బ్రిటన్, అమెరికాల్లో పర్యటించి పలు ప్రముఖ విశ్వవిద్యాలయాలతో చర్చలు జరిపింది. చేయూత సామాజిక భద్రత పెన్షన్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో 15 రోజుల పాటు పొడిగించింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు దరఖాస్తుల స్వీకరణ గడువును సెప్టెంబర్ 15 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట కార్యాలయంతో పాటు నల్గొండ జిల్లా అధ్యకుడు నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ శ్రేణుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని అల్పాదాయ వర్గాలకు సొంత ఇల్లు కల్పించే ఇందిరమ్మ ఇళ్ళు టవర్స్ పథకంలో తొలి విడతగా 7340 ప్లాట్ల కలబ్దిదారుల ఎంపిక కోసం నిర్వహించిన లాటరీ ప్రక్రియ పూర్తయింది. 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 రోజుల పాటు నిర్వహించిన ఈ లాటరీని రెవెన్యూ మంత్రి పొంగులటి శ్రీనివాస్ రెడ్డి 28 ప్రారంభించారు. 7340 ఫ్లాట్లకు 60720 దరఖాస్తులు రాగా పూర్తి పారదర్శకంగా లాటరీని నిర్వహించారు. 16 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల వార్షిక పనితీరును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు న్యూఢిల్లీలో సమీక్షిస్తారు. రాష్ట వ్యాప్తంగా సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. 553 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరగగా ప్రజల నుంచి మొత్తం 3319 వినతులు స్వీకరించిన అధికారులు వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 12:30 జాతీయ వార్తల్లో.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:03.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: ఈ గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకుందాం, తన అమ్ముల పొదిలో బ్రహ్మాస్త్రాలైన నృత్యాలు పోరాటాలు లేకుండా మెగాస్టార్ హోదాని పక్కన పెట్టేసి ఒక సామాన్యుడిలాగా కథలో ఒదిగిపోయి చిరంజీవి చేసిన అసామాన్య చిత్రం అది. ఆయన మిగతా సినిమాలు బాక్సాఫీసులు ముంచెత్తిన సునామీలైతే ఈ సినిమా ఒక నయాగరా జలపాతం. ఎందుకే ఆ సినిమా ఏంటో తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. సమయం 11:07. నిజానికి చిరంజీవి సినిమా అంటే బ్రేక్ డాన్సులు, ఫైట్స్ కు పెట్టింది పేరు కదా. అలాంటివి పక్కన పెట్టి చేసిన ఈ సినిమా మసిపట్టిన సాంప్రదాయాలకు, మసకబారిన సిద్ధాంతాలకు ఎదురొట్టి నిలిచి ఛాందసాన్ని ఛేదించే ఒక అద్భుతమైన ప్రయత్నం. అదే రుద్రవీణ సినిమా. వాస్తవానికి సినిమాకి ముందు ఈ సినిమాలో గణపతి శాస్త్రి బెలహరి రాగంలో నిష్ణాతుడు కాబట్టి బెలహరి అని పెడదాం అనుకున్నారట. చివరికి గణపతి శాస్త్రి స్వభావమే రుద్రావతారం కాబట్టి రుద్రవీణ అని ఖరారు చేశారు. మరి రుద్రవీణ సినిమా విశేషాలు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ.

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారత కేంద్రం నుంచి మీరు వింటున్నారో గుర్తుకొస్తున్నాయి. సమయం 11:14. రుద్రవీణ సినిమా విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. 1987లో మెగాస్టార్ చిరంజీవి వరుస విజయాలతో స్టార్డమ్ అనుభవిస్తున్న రోజులవి. వరుసగా కమర్షియల్ సినిమాలు, అవి 90% హిట్స్. కానీ మెగాస్టార్ లో ఏదో అసంతృప్తి, తనలో ఉన్న నటుడిని సంతృప్తి పరిచే సినిమాలు చేయట్లేదే అని. అదే టైంలోనే బాలచందర్ రుద్రవీణ కథ తాను ఎదురుచూస్తున్న అద్భుతం అనిపించింది. కొంచెం నేటివిటీ మిస్ అవుతుందేమో అని సందేహించినా కూడా కొన్ని చర్చల తర్వాత ఆ సినిమా ఒప్పుకున్నారు. చిరంజీవి, శోభన హీరో హీరోయిన్లుగా, జెమిని గణేషన్ కీలక పాత్రలో, బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అంజని ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగబాబు నిర్మించారు ఈ సినిమాని. ఇంకా తెలుసుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: చీకటమ్మ చీకటి, ముసటైన చీకటి, ఎచ్చనైన ఊసు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 11:26. ఇక రుద్రవీణ సినిమా విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. రుద్రవీణ సమాజానికి పనికొచ్చే సినిమా. కరుడుగట్టిన కులాధిపత్యంపై కత్తి దూసిన సినిమా ఇది. మనుషుల్ని దిగజార్చుతున్న మద్యపానంపై నిషేధం విధించాలని ముట్టికాయలు వేసి మరీ చెప్పిన సినిమా ఇది. సమాజంలో విపరీతంగా అంతరాలున్న 80ల్లోనే సమసమాజ స్థాపన గురించి చాలా ధైర్యంగా ఈ సినిమాలో చర్చించారు. అలా అని ఎక్కడా సందేశాలు ఇస్తున్నట్టు అనిపించదు. సుతిమెత్తని వినోదాన్ని రంగరిస్తూ ఒక షుగర్ కోటెడ్ పిల్లగా బాలచందర్ ఈ చిత్రం రూపొందించారు. బలవంతంగా సందేశం ఇవ్వకుండా కథలోని పాత్రల సంఘర్షణ ద్వారా తాను చెప్పాలనుకున్న విషయాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేశారు.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: రుద్రవీణ సినిమా విశేషాలు తెలుసుకుంటున్నాం, గుర్తుకొస్తున్నాయి. ఇక చిరంజీవి పోషించిన సూర్యనారాయణ శాస్త్రి పాత్ర ఒక రకంగా రెవల్యూషనరీ క్యారెక్టర్. చుట్టూ జరిగే సంఘటనలు చూసి చెలించిపోతూ అగ్నిపర్వతంలా రగిలే పాత్ర అయింది. సామ్యవాద ధోరణిలో తండ్రితో విభేదించి ఎదిరించడం, ఆచారాలకు ప్రాణం పెట్టే కుటుంబ నేపథ్యంలో పుట్టి కూడా హరిజన యువతిని ప్రేమించడం, ఇదే సూర్యనారాయణ శాస్త్రి పాత్ర. ఆ పల్లెటూరులో అన్ని సమస్యలకు కారణమైన మద్యపానంపై ఒంటరి పోరాటం చేస్తాడు. చివరికి అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి ఊరిని బాగు చేస్తాడు. ఇది క్లుప్తంగా సినిమా కథ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: రుద్రవీణ సినిమా విశేషాలు తెలుసుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయి. రుద్రవీణ అనేది కేవలం ఒక సంగీత వాయిద్యం పేరు కాదు. సినిమాల్లో సంగీతం ఒక మార్పుకు సాధనంగా మారుతుంది. సంగీతాన్ని కేవలం ఒక కళగా కాకుండా సమాజంలో మార్పు తీసుకురాగల శక్తిగా చూపించడం ఈ సినిమా ప్రత్యేకత. ఒక కళాకారుడు తన కళతో సమాజాన్ని మార్చగలడా? సాంప్రదాయం పేరుతో జరుగుతున్న తప్పును ప్రశ్నించగలడా? మనిషిని మనిషిగా చూడటం కంటే అసలు ధర్మం ఉందా? ఇలాంటి ప్రశ్నలను సమాజంపై సంధించిన సినిమా రుద్రవీణ. కళకు సంగీతానికి విలువ ఉండాలి, అంటే అది మనుషుల మధ్య గోడను కూల్చాలి అనే సందేశం ఇచ్చింది.

గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అని చెప్పిన గాంధీ సిద్ధాంతానికి నిలువుటద్దం ఈ రుద్రవీణ సినిమా. మొత్తానికి గొప్ప విలువలు గల సినిమాగా రుద్రవీణ నిలిచిపోయింది, ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆస్కార్ ఎంట్రీ పొందిన తొలి సౌత్ సినిమాగా రుద్రవీణ చరిత్ర సృష్టించింది. రుద్రవీణ పలికించిన రాగాలు సినీ ప్రేమను అలరించాయి.

0: గాంధీ శిల్ప్ బజార్ క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, అవాడిగూడ హైదరాబాద్, ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు. కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళ ప్రదర్శన ఇంకా అమ్మకాలు. రండి, 150 పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: సమయం 12 గంటలు కావస్తుంది. వార్తలు వింటారు.
2: केंद्रीय सचिव
3: धन्यवाद महोदय. महानिदेशक महोदय से पुनः अनुरोध है कि माननीय मुख्य अतिथि महोदय को समस्त बलकर्मियों तथा उपस्थित जनसमूह को संबोधित करने के लिए

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 12:11. ఇక ఆయన పేరు ప్రేమ్ వత్స. పుట్టింది పెరిగింది హైదరాబాద్ లోనే. చిన్నతనంలోని తల్లిదండ్రులు చనిపోతే బంధువుల దయతో చదువుకున్నారు. ఒక పేరు పొందిన స్కూల్ కి ప్రిన్సిపాల్ గా సేవలందించారు హైదరాబాద్ లోనే. పై చదువులు చదువుకోవాలన్న ఉద్దేశంతో కెనడా వెళ్లారు. అక్కడున్న ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇండియా నుంచి $8 కంటే ఎక్కువ సొమ్ము తీసుకురాకూడదు. దాంతో ప్రేమ్ కెనడాలో కష్టపడుతూ ఇంటింటికి తిరిగి ఏసీలు, ఫర్నేసులు అమ్మేవారు. ఆ క్రమంలో ఎన్నో అవమానాలు అన్ని ఎదుర్కొంటూ ఒకసారి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజర్ ఇంటి తలుపుకొట్టారు. అతనికి ప్రేమ్లో ఒక సేల్స్ మ్యాన్ కాకుండా తెలివైన ఇన్వెస్టర్ కనిపించారు. దాంతో ఆయన మా కంపెనీలో ఖాళీలున్నాయి, రేపు ఇంటర్వ్యూకి రాని పిలిచారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. సమయం 12:21. ఇక ప్రేమ్ వత్స అనే ఇన్వెస్టర్ గురించి, ప్రేమ్ వత్స అనే వ్యాపారవేత్త గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇక ఒక ఇంటి తలుపు కొట్టినప్పుడు, సేల్స్ మ్యాన్ లో పనిచేస్తున్నప్పుడు ఒక ఇంటి తలుపు కొట్టారు. ఆ ఇన్వెస్టర్, మా కంపెనీలో ఖాళీలు ఉన్నాయి, రేపు ఇంటర్వ్యూకి రా అని పిలిచారు. ఆ ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడే పోలీసులు దొంగ అని అరెస్ట్ చేశారు. అవమానాన్ని భరించి ఆలస్యమైన ఇంటర్వ్యూకి హాజరయ్యారు ప్రేమ్. అధికారులకు జరిగింది చెప్పారు. అంత ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉండడం వాళ్ళకి నచ్చింది, సెలెక్టెడ్ అని చెప్పారు. అలా కంపెనీలో చేరిన ప్రేమ్కి బాస్ ఇచ్చిన సలహా ఏమిటంటే, వారన్ బఫెట్ రాసిన వార్షిక నివేదికలు చదవమని. ఆ సలహా ప్రేమ్ పైన ఎంతో ప్రభావం చూపింది. 9 సంవత్సరాల్లో అదే కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ గా ఎదిగారు ప్రేమ్. మరో ఏడాది 10వ ఏడాదిలో దివాలా తీస్తున్న ఒక ఇన్సూరెన్స్ కంపెనీని కొని లాభాల బాట పట్టించి కెనడా వారన్ బఫెట్ అనిపించుకున్నారు. ఇంకా మాట్లాడుకుందాం. ఇంటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి స్టూడియోస్ లో 12:27 ఇక ప్రేమ్వత్స, మన దేశంలో బెంగళూరు విమానాశ్రయంలో ఇంకా కొన్ని బ్యాంకుల్లో పర్యాటక రంగంలో కూడా బోలెడు పెట్టుబడులు పెట్టారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో పెట్టుబడులు పెట్టిన ప్రేమ్వత్స తన కంపెనీ విలువను దాదాపు 8 లక్షల కోట్లకు తీసుకెళ్లారు. మరోవైపు తన పుట్టి పెరిగిన భారత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఐఐటి మెడ్రాస్లోని సుధా గోపాలకృష్ణన్ అనే బ్రెయిన్ సెంటర్కి 41 కోట్ల విరాళం అందించారు. తన కంపెనీ పేరుతో చారిటబుల్ ఫౌండేషన్ స్థాపించి దేశంలో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న పేదలకి డయాలసిస్ సెంటర్ల ద్వారా సేవలు అందిస్తున్నారు. తొలి రోజుల్లో ఎదురైన అవమానాలకి కష్టాలకి వెనక్కి తగ్గి ఉంటే ఈరోజు ప్రేమ్వత్స ఈ స్థాయిలో ఉండేవారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉగ్రవాద నిధులు, నియామకాలు, సురక్షిత ఆశ్రయాల పూర్తి వ్యవస్థ నిర్మూలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ సభ్య దేశాలను కోరారు. భారత్ సాధించిన 7.8% ఆర్థిక వృద్ది 140 కోట్ల మంది పౌరుల కష్టపడే తత్వానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును మన దేశం తిరస్కరించింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ లో జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రసంగించారు. ఉగ్రవాద నిధులు, నియామకాలు, రాడికలైజేషన్, సురక్షిత ఆశ్రయాల పూర్తి వ్యవస్థను నిర్మూలించాలని ఆయన సభ్య దేశాన్ని కోరారు. ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న సంఘర్షణలపై కూడా మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్దాలు, ఘర్షణలు ఏ సమస్యకు పరిష్కారం కాదని, చర్చలు దౌత్య మార్గం ద్వారానే అన్ని వివాదాలు పరిష్కారమవ్వాలని ఆయన చెప్పారు. మార్కెట్లను అనుసంధానించి, వాణిజ్యాన్ని సులభతరం చేసి, అభివృద్దికి కొత్త మార్గాలను తెరిచే అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతిస్తుందని కూడా ప్రధానమంత్రి చెప్పారు. అయితే ఎటువంటి ప్రయత్నాలైనప్పటికీ అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పూర్తిగా గౌరవించాలని కూడా ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ గత ఏడాది షాంఘై సహకార సంస్థ సివిలైజేషన్ సంభాషణ వేదికను భారత్ ప్రతిపాదించిందని మోదీ వెల్లడించారు. ఈ ఏడాది మొదటి సమావేశం మన దేశంలో జరుగుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారత్ సాధించిన 8% ఆర్థిక వృద్ది 140 కోట్ల మంది పౌరుల శ్రామిక తత్వానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈరోజు సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేస్తూ కోవిడ్ మహమ్మారి సమయం నుంచి కొనసాగుతున్న యుద్దాలు, అస్థిరత వంటి అంతర్జాతీయ సమస్యలున్నప్పటికీ భారత్ వేగంగా పురోగమిస్తోందని మోదీ అన్నారు. ఈ వృద్దిని నిలకడగా కొనసాగించాలంటే ఆత్మ నిర్భర్ భారత్ గా ఆవిర్భవించడం ఎంతో ముఖ్యమని మోదీ చెప్పారు.
1: దేశవాసియో కో బహత్ బహత్ బధాయి. 7.8% గ్రోత్. దేశ్ ఖుషియో సే భర్ గయా. దేశవాసియో కో మే బధాయి దేతా హూం ఉన్కే సంకల్ప శక్తి కే లియే, ఉన్కే పురుషార్థ్ కే లియే. ఏక్ సామూహిక శక్తి కా ఏక్ ప్రతిబింబ్ హై. దునియా యుద్ధ మే డూబీ హుయి, చారో తరఫ్ యుద్ధ కీ ఖబరే ఆ రహీ, విశ్వ సంకటో సే ఘిరా హువా హై, సప్లై చైన్ పూరీ తరహ డిస్టర్బ్ హై. 2020 మే కోవిడ్ కాల్ సే లేకర్ అబ్ తక్ కహీ పర్ భీ స్థిరతా నజర్ నహీ ఆ రహీ, ఉస్కే బావజూద్ భీ భారత్ తేజ్ గతి సే ప్రగతి కర్ రహా హై.
0: 7.8% అభివృద్ది రేటు కేవలం పౌరుల శ్రమకు ఫలితమని ఆయన అన్నారు. పౌరులు స్వదేశీ వస్తువులు స్వీకరించాలని, లోకల్ వోకల్ ఫర్ లోకల్ ను ప్రోత్సహించాలని, మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ఆదరించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.

విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలని, విదేశాల్లో వివాహాలు ప్లాన్ చేసుకోవడం మానుకోవాలని, అవసరం లేకపోతే బంగారం కొనుగోలు చేయవద్దని కూడా ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. స్వదేశీ పద్దతిని పాటిస్తే స్వాతంత్ర వజ్రోత్సవాల నాటికి వికసిత భారత ఆకాంక్ష నెరవేరుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. దేశీయ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ, ఇంధనం ఎరువుల దిగుమతులపై ఆధారపడి ఉన్నప్పటికీ తన వృద్ధికి ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వచ్చే మార్పులకు తగినట్లుగా భారత్ సర్దుబాటు చేసుకోగలదన్న విషయం నిరూపితమైందని కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. భారతదేశం వెలుపల నుంచి వచ్చే సవాళ్లను ఎదుర్కోగల శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ అని ఆర్థిక మంత్రి అభివర్ణించినట్లు వార్తలు తెలియజేస్తున్నాయి. ప్రపంచంలో మునుపెన్నడూ లేనంతగా ముడి చమురు పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతికి చేసుకున్న దేశాల్లో భారత్ ఒకటి. కొన్ని దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ అనేక ఎరువులను, వాటి ముడి పదార్థాలను కూడా దిగుమతి చేసుకుంటామని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎప్పటికప్పుడు తన అంచనాలు వెల్లడిస్తుందని, సూచికలు సానుకూల దిశలోనే ముందుకు సాగుతున్నాయని ఆర్థిక మంత్రి అన్నారు. బెల్జియం ప్రధానమంత్రి బార్డి వెబర్ రేపటి నుంచి 3 రోజుల పాటు భారతదేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మన ప్రధానమంత్రితో ద్వైపాక్షిక సంబంధాల పూర్తి స్థాయి అంశాలపై, ప్రాంతీయ ప్రపంచ అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద నేపథ్యంలో ఒక వాణిజ్య కార్యక్రమంలో బెల్జియం ప్రధానమంత్రి ముఖ్య ప్రసంగం చేస్తారు. ముంబైలో వజ్రాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ రంగాలకు చెందిన వివిధ భాగస్వాములతో సమావేశమవుతారు. ఈ పర్యటన భారత్ బెల్జియం భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఒక అవకాశాన్ని ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును భారత్ తిరస్కరించింది. ఆ ట్రిబ్యునల్ అధికార పరిధిని తోసిపుచ్చుతూ దాని నిర్ణయాలు చట్టవిరుద్దమని తాము భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ మధ్యవర్తిత్వ ధర్మాసనాన్ని తాము ఏనాడూ గుర్తించలేదని, విచారణలో తాము పాల్గొనలేదని, అటువంటి తీర్పు సంఘం తీర్పులకు తాము కట్టుబడి ఉండబోమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక సోషల్ మీడియా పోస్టులో స్పష్టం చేసింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేశామని న్యూఢిల్లీ మరోసారి తన విధానాన్ని స్పష్టం చేసింది. నేపాల్లోని త్రిశూలి 3A జల విద్యుత్ ప్రాజెక్టు ప్రాంతంలో మట్టితో నిండిపోయిన సొరంగాల్లో చిక్కుకుపోయినట్లు భావిస్తున్న 600కు పైగా కార్మికులను రక్షించేందుకు సహాయ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. సొరంగాలను శుభ్రం చేయడానికి, ప్రాణాలతో బయటపడిన వారి కోసం వెతకడానికి సిబ్బంది పేలుడు పదార్థాలు, భారీ యంత్రాలు, ఎయిర్ పంపులను ఉపయోగిస్తున్నారు. నేపాల్ విపత్తు నిర్వహణ అధికారిక సమాచారం ప్రకారం 939 మంది మరణించగా 592 మంది విదేశీ జాతీయులతో సహా 3925 మంది ఆచూకీ లేకుండా పోయారు. ఇప్పటి వరకు జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి 279 మందిని రక్షించారు. దేశవ్యాప్తంగా 11,000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెస్క్యూ ఆపరేషన్తో పాటు బాధితుల గుర్తింపులో సహాయం చేసేందుకు మన దేశం ప్రత్యేక బృందాలను పంపింది. ఖాట్మండులో 19 మంది సభ్యులతో కూడిన భారతీయ ఫోరెన్సిక్ బృందం మృతదేహాల గుర్తింపు కోసం డిఎన్ఏ పరీక్షల్లో సహాయం చేస్తోంది. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హబ్ అండ్ స్పోక్ అంతర్జాతీయ విమాన సర్వీసులను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. ఎయిర్ ఇండియా ద్వారా నడిచే తొలి ఈజీ కనెక్ట్ సర్వీస్ అహ్మదాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ మీదుగా పలు అంతర్జాతీయ గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులను చేరవేస్తుంది. గుజరాత్ రాష్ట్రానికి ఎంతో కీలకమైన ఈ విమానయాన కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా పాల్గొంటారు. ఈ సర్వీసుల ప్రారంభంతో భారతదేశంలో విస్తరిస్తున్న హబ్ అండ్ స్పోక్ అంతర్జాతీయ నెట్వర్క్లో వారణాసి, అమృత్సర్ల ద్వారా అహ్మదాబాద్ 3వ ప్రాంతీయ కేంద్రంగా ఆవిర్భవిస్తుంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్తో కలిసి చురుకైన పాలన, సమయానుకూల అమలు కోసం ఏర్పాటు చేసిన పీఎం ప్రగతి క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం ప్రగతిని సమీక్షించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కోసం అంతర్మంత్రిత్వ శాఖల సమన్వయాన్ని బలోపేతం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో స్పష్టమైన ప్రచారం చేయడంపై సమీక్షలో ముఖ్యంగా దృష్టి సారించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. బంగ్లాదేశ్లో అల్పసంఖ్యాక వర్గాలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని సెక్యులర్ మిషన్, ఆల్ ఇండియా రిఫ్యూజీ ఫ్రంట్తో సహా 4 సంస్థలు పిలుపునిచ్చాయి. ప్రొఫెసర్ డాక్టర్ అబ్దుల్ బర్కత్, షహరియార్ కబీర్, న్యాయవాది రాణాదాస్ గుప్తా, చిన్మయ కృష్ణదాస్

0: బ్రహ్మచారికి న్యాయం చేకూర్చాలని ఈ సంస్థలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. నిన్న కోల్కతాలో జరిగిన విలేకరుల సమాపేశంలో బంగ్లాదేశ్ లో 2024 ఆగస్టు 5వ తేదీన జరిగిన రాజకీయ మార్పు తర్వాత హిందువులపై దాడులు మరింత తీవ్రతరమయ్యాయని పేర్కొన్నారు. అర్జెంటీనాకు చెందిన ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ తన రిటైర్మెంట్ ప్రకటించారు. 20 సంవత్సరాలు అర్జెంటీనా క్రీడాకారుడిగా తన కెరియర్ కు ఆయన తెరదించారు. సుదీర్ఘమైన కెరియర్ లో మెస్సీ 1 ప్రపంచకప్ విజయం, 2 కోపా అమెరికా టైటిళ్లు సాధించడంలో తన జట్టుకు దోహదం చేయడంతో పాటు దేశం తరఫున రికార్డు స్థాయిలో 207 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించారు. ప్రపంచకప్ ఫైనల్లో స్పెయిన్ చేతిలో ఓటమి పాలైనప్పటి నుంచి ఈ నిర్ణయం తన మనసులో ఉందని, ఆ తర్వాత తన తండ్రి మరణం వల్ల తాను తప్పుకోవడానికి సమయం ఆసన్నమైందని తాను నమ్మానని మెస్సీ ఈ సందర్భంగా చెప్పేర్కొన్నారు. ఉగ్రవాద నిధులు, నియామకాలు, సురక్షిత ఆశ్రయాల పూర్తి వ్యవస్థ నిర్మూలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ సభ్య దేశాలను కోరారు. భారత్ సాధించిన 7.8% ఆర్థిక వృద్ధి 140 కోట్ల మంది పౌరుల కష్టపడే తత్వానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సింధు జల ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును మన దేశం తిరస్కరించింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:40. సూపర్ హిట్ సాంగ్స్ వింటారు.

0: ఒరు దేవుడు,
1: ఈ నగుమోమే ఎక్స్ట్రా నర్రే, ఇన్సే కదా రగా ఎక్స్ట్రా నర్రే,
2: తరికిటతో తరికిటతో తరికిటతో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 12:50. ఇంద్ర సినిమా నుంచి కేకే మహాలక్ష్మి పాడిన పాట విందాం.
2: Come on, come on, come on, come on.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. తెలంగాణలో రైల్వే నెట్వర్క్ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆరోగ్యవంతమైన పోషకాహారం అందుకున్న సమాజంతోనే అభివృద్ది చెందిన భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని ఈరోజు పోషణ్ మాహ్ ను ప్రారంభించిన సందర్బంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. చేయూత సామాజిక భద్రతా పెన్షన్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో 15 రోజుల పాటు పొడిగించింది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. సెప్టెంబర్లో తెలంగాణలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో రైల్వే నెట్వర్క్ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జడ్చెర్ల రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ పనులను పరిశీలించిన సందర్బంగా మాట్లాడుతూ ఆయన రాష్టంలో 42 రైల్వే స్టేషన్లను ఏకకాలంలో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు లైన్ డబ్లింగ్ పనులు పూర్తయ్యాయని, కర్నూలు వరకు కూడా త్వరలో పూర్తవుతాయని చెప్పారు. కాజీపేటలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పూర్తి కానుందని, దేశవ్యాప్తంగా ప్రకటించిన 7 బుల్లెట్ రైళ్లలో 3 తెలంగాణకు లభించాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ దోమలగూడలోని ఏవీ కళాశాలలో 5 రోజుల పోషణ్ మాహ్ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ఈ ఉదయం ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించిన అభివృద్ది చెందిన భారత్ లక్ష్యం ఆరోగ్యవంతమైన పోషకాహారం అందుకున్న సమాజంతోనే సాధ్యమవుతుందని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు. 2014కు ముందు 38% పైగా చిన్నారులు సరైన పోషకాహారం అందక ఎదుగుదల లోపాలతో బాధపడేవారని, పునరుజ్జీవం పొందిన జాతీయ పోషకాహార మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలకు పైగా వెచ్చిస్తోందని లక్ష్మణ్ తెలిపారు. పాశ్చాత్య ఆహారపు అలవాట్లకు బదులుగా సాంప్రదాయ భారతీయ ఆహారాన్ని అనుసరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
1: Portion Maha in the sense this entire month to make the students, children and more particularly the youth, to make them aware and see that every student becomes a volunteer, reach out to the sections who are not being brought under the umbrella of healthy society. Idi yuvataku vidyarthulaku oka challenging task, endukante manamu aarogyanga manamu healthy ga manam maatrame fit ga unte adi saripodu. Mana samajam anta kuda aarogyanga unnapude oka aarogyakaramaitvanti samajam
0: సెప్టెంబర్ 1 నుంచి 5 వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ నిర్వహిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఈ మధ్యాహ్నం పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్టంలోని కీలక ప్రాజెక్టులపై చర్చలు జరుపుతారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో, మామునూరు విమానాశ్రయం పురోగతిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం సమావేశమవుతారు. డిఫెన్స్ కంపెనీలతో

0: ఒప్పందాల విషయమై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలుస్తారు. చేయూత సామాజిక భద్రతా పెన్షన్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో 15 రోజుల పాటు పొడిగించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు దరఖాస్తుల స్వీకరణ గడువును సెప్టెంబర్ 15 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దరఖాస్తుల స్వీకరణలో ప్రజలకు పూర్తి సహకారం అందించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రజాభవన్లో ఉన్నతాధికారులతో సమీక్షా సమాపేశం నిర్వహించిన ఆయన సమ్మిట్ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంసీఆర్హెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహించారు. ఈ సమాపేశంలో ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, నవీన్ యాదవ్, డీజీపీ సివి ఆనంద్, పోలీస్ కమిషనర్లు, ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి, కలెక్టర్లు, జీహెచ్ఎంసీ మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటిగూడెంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పర్యటించి హైదరాబాద్ లో హత్యకు గురైన గిరిజన యువతి నర్స్ ఊకే శిరీష కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్బంగా బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం మంజూరు చేసిన 250 కోట్ల రూపాయలను సద్వినియోగం చేస్తూ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమాపేశంలో మంత్రి ఈ ఆదేశాలు జారీ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేశముద్రంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మంత్రి ధనసరి అనసూయ సీతక్కతో కలిసి విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించారు. అలాగే కేశముద్రం మున్సిపాలిటీ కార్యాలయ భవనానికి ఇనుగుర్తి, సీరోలు, దంతాలపల్లి మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. నారాయణపురంలో దాదాపు 60 ఏళ్లుగా పరిష్కారం కాని అసైన్డ్ భూముల సమస్యను పరిష్కరించి 780 మంది రైతులకు 1378 ఎకరాలకు సంబంధించిన భూ ఆధార్తో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను మంత్రి పంపిణీ చేశారు. వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామిని ఈ ఉదయం రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు రాంబాబు నాయక్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ ఆయన,
1: తెలంగాణ రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు పడాలని, రైతుల కష్టాలు పోవాలని, తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖభోగంతో ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమం అందరూ కూడా ప్రజలకు చేరువగా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు అందరికి అంది అందరూ కూడా సుశాంతులతో ఉండాలని చెప్పి కూడా మా రాజన్న గారు కోరుకోవడం జరిగింది.
0: సెప్టెంబర్లో తెలంగాణలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ పరిధిలోని ఐఎండీ సెప్టెంబర్ నెల వాతావరణ నివేదికను ఈరోజు విడుదల చేసింది. దీర్ఘకాలిక సగటు వర్షపాతంలో 91% కంటే తక్కువ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీజేపీ రాష్ట కార్యాలయం, నల్గొండ జిల్లా అధ్యకులు నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ శ్రేణుల దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు 22A భూముల అంశాలపై ప్రశ్నించినందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, వర్షిత్ రెడ్డి తల్లిని గాయపరచడం దారుణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన కేసులు నమోదు చేయాలని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఇది కాంగ్రెస్ దివాళా కోరుతనానికి నిదర్శనమని ఎంపీ డికె అరుణ ధ్వజమెత్తారు. యువత మద్దతు పెరగడాన్ని జీర్ణించుకోలేకే కాంగ్రెస్ ఇలా చేస్తోందని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. రాష్టంలో అస్తవ్యస్త పాలన నడుస్తోందని శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో

నిన్న రాత్రి మహాలింగార్చన ఘనంగా నిర్వహించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. మంచిర్యాల జిల్లాలో భూ రీసర్వే ప్రక్రియను పగడ్బందీగా పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. ఈరోజు నుంచి ఈ నెల 30వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. పోలీస్ అధికారుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, సభలు, సమాపేశాలు నిర్వహించరాదని ఆయన సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణలో రైల్వే నెట్వర్క్ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆరోగ్యవంతమైన పోషకాహారం అందుకున్న సమాజంతోనే అభివృద్ది చెందిన భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని ఈరోజు పోషణ్ మాహ్ను ప్రారంభించిన సందర్భంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. చేయూత సామాజిక భద్రతా పెన్షన్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో 15 రోజుల పాటు పొడిగించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 1:20 షో టైం కి స్వాగతం. ఇంట్రెస్టింగ్ గేమ్ షో టైమ్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే 0402324082 నెంబర్ కి నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు పంపించండి. మరి ఇక ఈనాటి మొదటి ప్రశ్న ఏంటి అంటే, తెలుగులో బాలనాగమ్మ నాటకాన్ని ఆధారంగా చేసుకుని ఎన్ని సినిమాలు వచ్చాయి? తెలుగులో బాలనాగమ్మ నాటకాన్ని ఆధారంగా చేసుకుని ఎన్ని సినిమాలు వచ్చాయి? ఆన్సర్ తెలిస్తే 0402324082 నెంబర్ కి వాట్సాప్ చేయండి.

షో టైం వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి సమయం 1:26 ఇక బాలనాగమ్మ నాటకాన్ని ఆధారంగా చేసుకుని ఎన్ని సినిమాలు వచ్చాయని చెప్పాను కదా, 6 సినిమాలు యాక్చువల్ గా షూటింగ్ అయ్యాయి, బట్ 4 సినిమాలు అయితే వచ్చాయి. ఆన్సర్స్ కరెక్ట్ గా పంపించారు. గజ్వేల్ నుంచి సైడ్ల వెంకటేష్ కూడా, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకీరాజు, బాలరాజు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి, హైదరాబాద్ నిజాంపేట నుంచి గణేష్ వేదవతి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గంగు మహేందర్ నాగలక్ష్మి, దస్తగిరి సంధ్య చాలా మంది 3 అని పంపించారు. పంతాడు శ్రీనివాసరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఎవరు పంపించారు ఒక్కసారి చూద్దాం. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నుంచి నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్స్ వీరే పంపించినట్టున్నారు. కాకతీయ పాష వరంగల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రవంతి సుశీల్ గారు చింతల్ నుంచి, జయలక్ష్మి ఫ్రమ్ ఖైరతాబాద్, పాలపల్లి శ్రీనివాస్ గారు రాంగ్ ఆన్సర్ అండి, కరెక్ట్ ఆన్సర్ వీరే పంపించారు. మరి తర్వాత ప్రశ్న కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102 కి లేదా హైదరాబాద్ water.gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు చోటే. మరి సమయం 1:33. ఇక తర్వాత ప్రశ్న, మురళీమోహన్ హీరోగా నటించిన ఒక సినిమాలో గొల్లపూడి మారుతీరావు ద్విపాత్ర అభినయం చేశారు. ఆ సినిమా పేరు. మురళీమోహన్ హీరోగా నటించిన ఒక సినిమాలో గొల్లపూడి మారుతీరావు ద్విపాత్రాభినయం చేశారు. ఆ సినిమా పేరేంటి? ఆన్సర్ తెలిస్తే 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి.

మరి షో టైంలో నేను అడిగిన ప్రశ్నకి సమాధానాలు పంపించారు. భాగ్యలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ భాగ్యలక్ష్మి ఆన్సర్ చెప్పారు, కరెక్ట్ ఆన్సర్ అండి. జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి శ్వేత జానకీరాజు, మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రం ఉమ్మడ, కనకారావు గారు పెడల నుంచి, నాగభూషణ్.

రామారావు గారు నాగపూర్ మహారాష్ట్ర నుంచి, పాలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పాట ఆగిపోయిన తర్వాత మీరు పంపించే ఆన్సర్స్ నేను చదవలేనండి. పెంచాదగూడ నుంచి శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ జాప భూమేశ్వర్ రాంగ్ ఆన్సర్ అండి. గంగు మహేందర్ నాగలక్ష్మి ఇల్లెంతకుంట మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ లక్ష్మీ గణేష్ వేదవతి గారు, లక్ష్మీ గణేష్ వేదవతి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య అళ్లగడ్డ నుంచి దివాకర్ ఫ్రం ఉమ్మడ కరెక్ట్ ఆన్సర్. మయూరి మాధురి హుజూరాబాద్ నుంచి, అరుణ పద్మనాభం గారు మల్కాజ్గిరి నుంచి, యువరాజారెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అప్పలరాజు గారు పెడన నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, అప్పలరాజు గారు పెడన నుంచి. నెక్స్ట్ ఇంకా ఎవరున్నారు, మనిషికు చరిత్ర కాదండి, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ అరుణ రాజేందర్ జక్రాన్పల్లి నుంచి, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. 1983లో వచ్చిన భాగ్యలక్ష్మి సినిమాలో మురళీమోహన్, సరిత హీరో హీరోయిన్లుగా నటించారు. ఆ సినిమాలో గొల్లపూడి మారుతీరావు డబుల్ యాక్షన్ చేశారన్నమాట, ద్విపాత్ర అభినయం చేశారు.

మరి విన్నారు కదా ఏ సినిమా అనేది తెలిస్తే వింటూనే 04023240852 నెంబర్కి వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

షో టైమ్ లో నేను అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించారు పంతాడు శ్రీనివాసరావు గారు మోరిపొలం నుంచి. నెక్స్ట్ పి నాగభూషణ్ రావు గారు నాగపూర్ మహారాష్ట నుంచి. మధుకర్ నందిపేట్. అప్పలరాజు గారు పెడను నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జైన్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మడ. కెవి శ్రీనివాసరావు గారు ఖైరతాబాద్ నుంచి. బిర్జాదిగూడ నుంచి శ్రీనివాస్. భోగ మార్కండేయ అనిత బుధన్ పోచప్పల్ నుంచి. జేఎన్టీ నుంచి ఆనంద్. ఖ్యాతరి వీరేష్ రాజోల్ నుంచి. రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి. దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూర్. గంగు మహేందర్ నాగలక్ష్మి ఇల్లెంతకుంట నుంచి. సులోచన ఫ్రమ్ కరీంనగర్. మిరియాల తిరుమలయ్య ఆండాళ్లు పుట్టపాక నుంచి. జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మడ. పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నుంచి. గణేష్ వేదవతి నిజాంపేట నుంచి. డోర్నాల బాలరాజు గారు వనస్థలిపురం నుంచి. మురళి యశోద జానకీరాజు గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాళ్లు ఆల్రెడీ మీ పేరు చదివానండి. సో వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆ సినిమా ఆ పాట ఏ సినిమాలో అది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 2:15 శక్తి సిరి కార్యక్రమానికి స్వాగతం. ఆడపిల్ల పుడితే నిట్టూర్చడం పాపే కదా అనే చిన్న చూపు ఇప్పటికీ చాలా చోట్ల కనిపిస్తుంది. సమాజంలో ఉన్న అలాంటి ఆలోచన ధోరణి మార్చే ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్ నభ. అమ్మాయిలంటే వివక్ష ఉన్న గ్రామంలో పుట్టి పెరిగారావిడ. అలాంటి వివక్ష ఎదుర్కొన్నారు కూడా, అయినా వాటిని దాటుకుని ఉన్నత చదువులు చదివారు. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు చాటుకున్నారు. అలాంటి గుర్తింపే అందరు ఆడపిల్లలకు దక్కాలంటూ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంతకీ ఆవిడెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి భారతి కేంద్రం నుంచి. ఇక మారుమూల గ్రామాల్లో అమ్మాయిల పుట్టుకను ఒక వేడుకలా సెలబ్రేట్ చేస్తున్నారు డాక్టర్ నభా పటేల్. ఇలా ఇప్పటి వరకు కొన్ని వందల గ్రామాల్లో చేశారు. ఆ కార్యక్రమం గురించి ఆవిడ ఏమంటారంటే, నేను కూడా అమ్మాయి అనే వివక్ష ఎదుర్కొన్నాను. ఉత్తరప్రదేశ్ లోని ఖాదీపూర్ లో అనే గ్రామంలో పుట్టాను. అక్కడ లింగ వివక్ష ఎక్కువగా ఉండేది. కొన్ని విషయాలు ఎవ్వరూ చెప్పకపోయినా చూస్తే అర్థమవుతాయి. అలాగే నాకు కూడా అర్థమైంది. నా చిన్నప్పుడు ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చదువుకోవాలి, ఇలా ప్రతి విషయానికి పరిమితులుండేవి, ఎన్నో ఆంక్షలుండేవి. ఒకే ఇంట్లో అమ్మాయి అబ్బాయి మధ్య చూపే అసమానతల్ని దగ్గరుండి గమనించాను అంటారు నభ. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

శక్తిశీలులో మనం మాట్లాడుకున్నాం డాక్టర్ నభా పటేల్ గురించి. డాక్టర్ నభా పటేల్ బామ్మ పాతకాలం వారే అయినా ఆవిడ ఆలోచనలు మాత్రం వేరేగా ఉండేవి. ఆడ మగ తేడా లేకుండా ఇద్దరిని సమానంగా చూడాలని తన వంతు కృషి చేశారు. ఇక నభ గ్రామం అంతా తిరుగుతూ ఆడపిల్లలకు తగిన గుర్తింపు వచ్చేందుకు కృషి చేశారు. అలాగే బామ్మ కూడా ఈవిడికి సహకరించారు. అలా ఆమె ఆలోచనలే నభాను ప్రభావితం చేశాయి. తన ప్రయత్నంతో వివక్షను దాటుకుని ఉన్నత చదువులు చదివారు. ఇంజనీరింగ్ పూర్తి చేసి తన గ్రామంలోనే తొలి మహిళా ఇంజనీర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆపై పిహెచ్డి కూడా చేశారు నభా.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి శక్తి శిలి వింటున్నారు. డాక్టర్ నభా పటేల్ అనే అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇక చదువు పూర్తయ్యాక అనేక సంస్థల్లో ఉద్యోగం చేశారు నభ. అయితే ఉద్యోగంలో బిజీగా ఉన్న తన మనసు మాత్రం ఇంటి వైపే లాగేది. ఎందుకంటే అక్కడ నభాతో పాటే పెరిగిన చాలా మంది అమ్మాయిలు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కన్నారు. వాళ్ల పిల్లలు తనని పెద్దమ్మ అని పిలుస్తుంటే తనకి చాలా అసౌకర్యంగా అనిపించేదని చెప్తారు నభ. ఒకే వయసు వాళ్ళమే అయినా మా జీవితాలు ఎందుకు ఇలా విభిన్న మార్గాల్లో వెళ్తున్నాయి అని ఆలోచించేవారు ఆవిడ. పెళ్లి పేరుతో వాళ్ళ జీవితం ఎందుకు అక్కడే ఆగిపోవాలన్న ప్రశ్నలు తనలో తనే వేసుకునేవారు. ఇవే ఒకనొక సమయంలో తన ఊరి ఆడపిల్లలకు తగిన గుర్తింపు తీసుకురావాలన్న ఆలోచనలు కల్పించాయి. అందులో నుంచి పుట్టిందే ఘర్రాయి ననిహీపరి అనే కార్యక్రమం. అమ్మాయి పుట్టుకను ఒక వేడుకలా జరుపుతూ ఆడపిల్ల భారం కాదు బాధ్యత అని చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం అంటారు నభ. అలాగా ఈ కార్యక్రమం ప్రారంభించి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

డాక్టర్ నభా 2021లో ఉద్యోగాన్ని వదిలేసి మరి ఘర్రాయి నన్హీ పని కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమాజంలో ఆడపిల్లల పట్ల ఉన్న వివక్షను చిన్న చూపును తొలగించడానికి అప్పాయిలతో సమానంగా వారిని పెంచి సమాన అవకాశాలను కల్పించే దిశగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా తన గ్రామంలో ఆడపిల్ల జన్మిస్తే ఆ తల్లిదండ్రుల్ని తమ పాపను తీసుకుని పంచాయతీ హాల్కి రమ్మని పిలుస్తారు. అక్కడ ఊరి ప్రజలందరి పేరు ముందు ఆ పాప పేరును ప్రకటిస్తూ చిన్న వేడుక జరుపుతారు. ఆడపిల్ల పుట్టడం భారం కాదు, అదృష్టం అనే భావన ఊరి ప్రజల్లో కల్పించడానికి గ్రామం మొత్తం మిఠాయిలు పంచుతారు. అంతేకాదు పాప ఆరోగ్యం భవిష్యత్తు కోసం శిశువుకు తల్లికి అవసరమైన పోషకాహారాన్ని వైద్య సహాయాన్ని అందించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అలాగే పుట్టిన పాపకి తల్లికి సకాలంలో వ్యాక్సినేషన్లు అందుబాటులో ఉండేలా చూడటం కూడా చేస్తున్నారు. దీంతోనే అంగన్వాడీ కేంద్రాలు ఆశా వర్కర్లతో కలిసి పనిచేస్తున్నారు. ఆవిడ మొదట్లో ఇంటింటికి వెళ్లి ఆడపిల్లల గొప్పతనం గురించి చెప్తే చాలా మంది నా మాటల్ని కొట్టిపడేశారు, అయినా పట్టుదలతో ప్రయత్నించా అదే ఇక్కడ ప్రజల్లో మార్పు తీసుకొచ్చింది అంటారు ఆవిడ.

శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5 గంటలు. ఈనాటి సాయంత్రం ప్రసారాలు ప్రారంభం. శ్రోతలు ఈ కార్యక్రమాలను 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా వినవచ్చు. సాయంత్రం ప్రసారాలలో ముందుగా అభిరుచి, శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం వింటారు. ఉత్తరం అంటే లేఖలు రాయటం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీన ప్రపంచ లేఖ రాసే దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ ప్రపంచ లేఖ రచన దినోత్సవంలోని కొన్ని విషయాలు, లేఖ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకునే ముందు మనం అభిరుచి కార్యక్రమంలో ఒక ఉత్తరం చదువుదాం. మీరు ఎక్కడి నుండి ఉత్తరం రాశారో, వీరు ఏ సినిమా నుండి పాటను వినాలనుకుంటున్నారో ఇప్పుడు విద్దాం. ముందుగా అభిరుచి కార్యక్రమంలో డాడీ సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా కడ్తల్ నుండి కాన్గుల గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్, వీరు డాడీ సినిమా నుండి పాటను వినిపించమని మనకు ఉత్తరం ద్వారా తెలియజేశారు. మరి వీరి కోసం మనం ఈ పాట విందాము.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా PLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై అభిరుచి. అభిరుచి అంటే లేఖ రాయటం. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రాకముందు మానవ సంబంధాలను వారి భావాలను పంచుకోవటానికి ఉన్న ఏకైక శక్తివంతమైన సాధనం లేఖ. కాలక్రమేణా మొబైల్ ఫోన్లు, వాట్సాప్, ఈమెయిల్లు రావటంతో ఉత్తరాలు రాసే అలవాటు క్రమంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో హస్తకళతో కూడిన లేఖల విశిష్టతను నేటి తరానికి గుర్తు చేయటానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1న ప్రపంచ లేఖల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యం మరియు ప్రాముఖ్యతను తెలుసుకునే ముందు మరొక ఉత్తరాన్ని చదువుదాం. అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం. శుభోదయం సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్త, అనుష్య, లత, మరి వీరందరి కోసం మనం ఈ పాట

0: కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎన్ఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
6: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
5: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
6: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
5: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
6: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
7: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
0: శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై హ్యాపీ రుచి. వింటున్న శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు శ్రోతలు వింటున్నారు అభిరుచి ఉత్తరాల ద్వారా సినిమా పాటలను కోరుకునే కార్యక్రమం. ఆస్ట్రేలియాకు చెందిన రిచర్డ్ సింప్కిన్ 2014లో ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. డిజిటల్ యుగంలో మనుషుల మధ్య స్పర్శ కరువవుతుందని, చేతిరాతతో రాసే ఉత్తరం ద్వారా బంధాలు, అనుబంధాలు మరింత బలపడతాయని ఆయన భావించారు. చేతితో రాసిన లేఖలో కేవలం సమాచారం మాత్రమే ఉండదు, రాసేవారి భావోద్వేగాలు వారి అక్షరాల రూపంలో దాగి ఉంటాయి. లేఖలు, వాటి రకాలు తెలుసుకునే ముందు అభిరుచి కార్యక్రమంలో తర్వాత ఉత్తరాన్ని చదువుకుందాం. తర్వాత ఉత్తరం, అమెరికా అమ్మాయి సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశిబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ, భూవిక, శివకృష్ణ, దీప్తి, హిమశ్రీ, హర్షిణి, సంధ్యారాణి, భిక్షపతి మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

0: సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా PLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: దేవాలయాలు మన సంస్కృతి సంప్రదాయాలకు పట్టుకొమ్మలు. ఈ దేవాలయాలు మనలో భక్తి చైతన్యంతో పాటు మనోవికాసాన్ని పెంపొందిస్తాయి.
1: దేవాలయం ఎంత ప్రాచీనమైనదైతే అంత మహిమాన్వితమైనదని భావిస్తాం. అయితే ఇటువంటి మహిమాన్వితమైన దేవాలయాల్ని సందర్శించాలని మనందరికీ ఎంతో ఆసక్తి.
0: మరి వాటి కోసం ఎంతో దూర ప్రాంతాలకు కూడా వెళ్తుంటాం. అలాంటిది వ్యయ ప్రయాసలకు ఓర్చి ఎంతో దూరం ప్రయాణించకుండానే మన ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో ఎన్నో మహిమాన్విత దేవాలయాలను ప్రాచీన దేవాలయాలను సందర్శించవచ్చు.
1: అలాంటి ప్రాచీన మహిమాన్వితమైన దేవాలయాల విశేషాలను అందించే కార్యక్రమం మన ఆలయాలు
0: ప్రతి శనివారం ఉదయం 8:30
1: మన ఆలయాలు కార్యక్రమం వినండి, తరించండి.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 8 గంటలకు ఎస్వి స్మైల్ 3-2 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో

అన్ని రకాల దంతాలు చీగుళ్ల సమస్యల నివారణ గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తెలియజేస్తారు. కార్యక్రమంలో మనం తెలుసుకుంటున్నాము ప్రపంచ లేఖా రాసే దినోత్సవంలోని కొన్ని విషయాలు. సాధారణంగా పరీక్షల దృష్ట్యా లేఖలను రెండు రకాలుగా విభజిస్తారు. ఒకటి వ్యక్తిగత లేఖలు, రెండవది అధికారిక లేఖలు. వ్యక్తిగత లేఖలు వీటిలో తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులకు రాసేవి. వీటిలో ఆత్మీయత, వ్యక్తిగత విషయాలు ఉంటాయి. రెండవది అధికారిక లేఖలు. అధికారులు, వ్యాపార సంస్థలు, పత్రికా సంపాదకులకు రాసేవి. ఇవి సంక్షిప్తంగా నిర్దిష్టమైన భాషలో ఉండాలి. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మరొక ఉత్తరం చదువుదాం. బాలగోపాలుడు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు చిత్రగారు పాడిన పాటను క్షమించాలి. బాలగోపాలుడు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శ్రీకాంత్, శిశాంక్, జోగ అద్వైత్, లలిత, అక్షర, సహస్ర, చంద్రకళ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం మనం ఈ పాట

శ్రోతలు ఇంతవరకు అభిరుచి శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం విన్నారు. ప్రపంచ లేఖ రాసే దినోత్సవంలోని మరికొన్ని విషయాలను రాత్రి 8 గంటలకు అభిరుచి కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. శ్రోతలు ఇంతవరకు అభిరుచి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:30. ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు వింటారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు. బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో, అరే వా,
5: చిక్కుకుంది.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
8: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా PLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్

0: 4950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
4: కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరొక లలిత గీతం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: శ్రోతలు ఇంతవరకు లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం

సినీ రంజని సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా హనుమంతు. కార్యక్రమంలో ముందుగా హనుమాన్ సినిమా నుండి ఈ పాటను విందాము.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490404780. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
3: సినీ రంజని కార్యక్రమంలో శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో డెంగ్యూ వ్యాధి రావడానికి కారణాలు

లక్షణాలు, చికిత్స గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా నుండి ఈ పాటను.

0: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి

పెళ్ళిళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి

నిమిషాలకు డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఆత్మహత్య ఆలోచనలు రావటం, మత్తు పదార్థాలకు బానిస కావటం, ఇంకా అన్ని రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ ఏ విశాల్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

ప్రభాత లహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి.

అభిరుచి క్షమించాలి సినీ రంజని వింటున్న శ్రోతలకు మరొక గమనిక. సెప్టెంబర్ నెల 3వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు వేదాంశ్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్షదివ్య తేజ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు ఇంతవరకు సినీ రంజని సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు, 6:20కు సంస్కృతంలో వార్తలు వింటారు. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10కు ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: The top court also quashed the FIRs related to student protest mentioned in applications filed by the centre, Delhi police, Bihar, West Bengal, Maharashtra and Assam. It extended the order across the country. The Apex Court has, however, allowed the Delhi police to pursue one FIR against 2,873 individuals who were present at Jantar Mantar protest as they had serious criminal antecedents. The bench recorded the statement of Solicitor General Tushar Mehta, who represented the centre. He set up policy to provide compensation to the families of students who died by suicide following the cancellation of NEET UG 2026 will be formulated within 3 months. The bench also recorded a statement by the Cockroach Janata Party or CJP announcing the withdrawal of its proposed protest march in Delhi on the 5th of this month. CJP spokesperson Saurabh Das told the bench that the decision was taken in view of steps initiated by the centre to withdraw cases registered against the protesters. The government today welcomed the decision announced by the CJP to call off the protest scheduled for Saturday the 5th. Talking to media in New Delhi, Union Minister Jagat Prakash Nadda assured that the cases registered against the protesting students would be withdrawn and that no harsh action would be taken against them in the future. The government has said that the country has adequate availability of onion and it has begun a calibrated and targeted release of buffer stocks through Kandha Express and road transport to ensure moderation of seasonal price pressures. The Consumer Affairs, Food and Public Distribution Ministry said that retail intervention efforts have expanded significantly across 19 cities, supported by the dispatch of over 30 trucks to ensure widespread availability. The ministry has informed that 2 Kandha Express consignments have been dispatched from Nashik as part of this initiative. The government has reduced the stock holding limit for sugar dealers from 4,000 quintals to 2,000 quintals, effective from the 15th of this month till the 30th of November this year. The new stock limit is aimed at curbing hoarding and speculative trading, protect consumer interest by ensuring adequate availability and price stability. And the Indian Institute of Mass Communication, IIMC, today conferred its first ever postgraduate degrees on IIS officer trainees, marking a historic milestone as a deemed university. The officer trainees were awarded MA in Public Communication and Governance. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:10 ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: అక్క చూడు,
3: హ్యాపీ బర్త్డే రా,
2: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
3: ఎప్పుడు షాపింగే.
2: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
4: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
5: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
2: నాకు తెలుసు కదా,
5: ఆర్బీఐ అంటుంది
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: మై బ్యాంక్ ఇస్ ఆల్వేస్ విత్ మీ. బై ద టైమ్ ఐ వేక్ అప్ ఇట్స్ ఆల్రెడీ టేకింగ్ కేర్ ఆఫ్ మై డిపాజిట్స్. When the customers keep me busy, it takes care of the cash counter. Even in the middle of the night, it wakes me up to say, "Madam, we have received the payment from Lakshmi Fruit Store." With a Jan Dhan bank account, I have insurance, pension, DBT, all banking services right at my fingertips.
8: In 12 years, 59 crore Jan Dhan accounts have been opened, of which 56% are held by women. 12 years of PM Jan Dhan Yojana. More savings, more opportunities.
9: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మి ప్రసూన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన మౌలిక వసతులు, ఇతర అభివృద్ది ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రులతో చర్చించేందుకు న్యూఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావుతో పాటు ఇతర పార్టీ నేతల అక్రమ గృహ నిర్బంధాలను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కరీంనగర్ ఎంపీ లార్డ్స్ నిధుల్లో 94% సమర్థవంతంగా ఖర్చయ్యాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలను నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం న్యూఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, రామ్మోహన్ నాయుడు, రాజ్నాథ్ సింగ్లతో సమాపేశమవుతారు. మెట్రో రైలు విస్తరణ, మామ్నూర్ విమానాశ్రయం, రక్షణ రంగానికి సంబంధించిన భాగస్వామ్యాలతో సహా రాష్టానికి చెందిన పలు కీలక అభివృద్ది ప్రాజెక్టులపై చర్చించనున్నారు. దీంతోపాటు రాష్ట రాజకీయ వ్యవహారాలపై కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాపేశం కానున్నారు. హైదరాబాద్ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దే ప్రతిపాదన అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా రూపుదిద్దుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. లండన్, నార్త్ ఈస్టర్న్, హార్వర్డ్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఇక్కడ తమ క్యాంపస్లను ఏర్పాటు చేస్తున్నాయని అన్నారు. ఈ ప్రాజెక్టు యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు, విద్య, క్రీడల్లో శిక్షణ అందించడంపై దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావుతో పాటు ఇతర సీనియర్ నేతల అక్రమ గృహ నిర్బంధాలను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు ప్రజాస్వామ్య విరుద్దమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెరవేర్చని ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు, ప్రతిపక్షాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీస్ బలగాలను ఉపయోగిస్తోందని విమర్శించారు. బీజేపీ ప్రతినిధులను సందర్శించకుండా నిరోధించే బదులు పార్టీ కార్యాలయాలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ బెదిరింపులకు భయపడేది లేదని, ప్రజల హక్కుల కోసం పార్టీ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఎంపవర్డ్ ఇండియా చేసిన ఆరోపణలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఖండిస్తూ, తమ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఎంపీ లాట్స్ నిధులను సమర్థవంతంగా వినియోగంలో ఉన్నాయని స్పష్టం చేశారు. కరీంనగర్ ఎంపీ లాట్స్ నివేదిక గణాంకాలను వెల్లడిస్తూ, కేటాయించిన 17.50 కోట్లలో 94% నిధులు మంజూరై వివిధ అభివృద్ది పనులకు వెచ్చించినట్లు తెలిపారు. స్థానిక అవసరాలను తీర్చేందుకు ఎంపీలు సీఎస్ఆర్ నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించారు. అధికారులు గవర్నర్ దంపతులకు శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో చేపట్టిన భూముల రీసర్వే పనులను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని మొలచింతలపల్లి గ్రామ శివారులో కొనసాగుతున్న భూముల రీసర్వే పనులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలను నిర్లక్ష్యం చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు విమర్శించారు. ఇప్పటికే 300కు పైగా కళాశాలలు మూతబడ్డాయని, దీనివల్ల గ్రామీణ పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోటీ పరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్థులు కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలను సాధించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రూప్ పరీక్షలు, ఆర్ఆర్బీ, బ్యాంకింగ్, పోలీస్ తదితర పోటీ పరీక్షలకు సంబంధించి 5 నెలల ఉచిత ఫౌండేషన్ శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు పట్టం కడుతోందని, ప్రజల సొమ్మును ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఆరోపించారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాలన నిరసిస్తూ మార్పు తప్పనిసరి అన్న నినాదంతో ఢిల్లీలో సీపీఐ ఆందోళనలు చేపడుతుందన్నారు. బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు గృహ నిర్బంధాన్ని, నల్గొండలో దాడికి గురైన పార్టీ శ్రేణులను పరామర్శించేందుకు వెళ్తున్న ఇతర నాయకుల ముందస్తు అరెస్టును తెలంగాణ బీజేపీ తీవ్రంగా ఖండించింది. విపక్షాల నిరసనలను పోలీసులు అడ్డుకోవడం వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతోందని రామచంద్రరావు ఆరోపించారు. నిమ్స్ ఆసుపత్రిలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కౌంటర్లను మూసివేస్తున్నారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని నిమ్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. నవీకరించబడిన మార్గదర్శకాల ప్రకారం ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ లబ్దిదారులకు అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ సేవలు పూర్తిగా అందుబాటులో ఉంటాయని, క్యాష్లెస్ పద్దతిలోనే వైద్యం అందిస్తున్నామని అధికారులు ధృవీకరించారు. వెల్నెస్ సెంటర్ ద్వారా రిజిస్టేషన్లు, కన్సల్టేషన్లు సజావుగా సాగుతున్నాయని, ప్రజలు ఇటువంటి పుకార్లు నమ్మవద్దని, లభ్యమయ్యే వైద్య సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు. తెలంగాణలోని బీజేపీ నాయకులపై కాంగ్రెస్ కార్యకర్తలు జరిపిన దాడుల ఆరోపణల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నబీన్ తెలంగాణ బీజేపీ అధ్యకుడు రామచంద్రరావుతో ఫోన్లో

0: సంభాషించారు. పార్టీ కార్యాలయంపై దాడితో పాటు నల్గొండ జిల్లా అధ్యకుడు నాగం వర్షిత్రెడ్డి నివాసంపై జరిగిన దాడుల పరిణామాలను రామచంద్రరావు వివరించారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ ప్రజలతో మమేకమై ఉంటారని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు ఆంజనేయులు గౌడ్ కొనియాడారు. అసెంబ్లీకి కేసీఆర్ తరచుగా గైర్హాజరవడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించిన ఆయన, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం, రెసిడెన్షియల్ విద్య వంటి పథకాలపై బీఆర్ఎస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ ఉద్యోగి శంకర్రెడ్డి భార్య బోడా స్వాతికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 1,00,000 రూపాయల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. శంకర్రెడ్డి అక్టోబర్ 2025న విధి నిర్వహణలో ఉండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మరణించారు. కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పిల్లల చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాష్టంలోని 30 ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా శాఖల పాలక మండలి ఎన్నికలు అక్టోబర్ 4న నిర్వహించనున్నారు. దీనికి తెలంగాణ రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు. ప్రతిపాదిత కొత్తగూడెం విమానాశ్రయం కోసం 4 నుంచి 5 ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించేందుకు కేంద్ర సాంకేతిక బృందం ఈ నెల 7వ తేదీన తెలంగాణలో పర్యటించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత భాషను ఉపయోగిస్తున్నారని, ప్రజానిధులను దుర్వినియోగం చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్ డే రా,
1: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: మేరీ బ్యాంక్ హమేషా మేరే సాథ్ చల్తీ హై. సుబహ ఉఠతీ హూ తో పైసే జమా కర్ ఆతీ హై, కస్టమర్ జ్యాదా హో జాతే హై తో పూరా గల్లా సంభాల్ లేతీ హై, ఆధీ రాత్ కో భీ ఉఠా కే బతాతీ హై కి మేడమ్ లక్ష్మీ ఫల్ భండార్ కా పేమెంట్ ఆ గయా హై, జన్ధన్ బ్యాంక్ ఖాతా క్యా మిలా, ముఝే తో ఉంగలియో కే ఛోర్ పర్ బీమా, పెన్షన్, డీబీటీ సారీ బ్యాంకింగ్ సువిధాయే మిల్ గయీ హై.
7: 12 సాల్ మే 59 కరోడ్ జన్ధన్ ఖాతే ఖులే, जिसमें 56% खाते तो सिर्फ महिलाओं के हैं. पीएम जनधन योजना के 12 साल, ज्यादा बचत, ज्यादा काम.

0: సంబోధితం. ఆతంకవాద విషయే ద్విముఖీ మాపదండం సమాపయితుం చ విహితం ఆహ్వానం. ఉత్తర రైల్వే మండలస్య మురాదాబాద్ విభాగే అవశిష్టే ద్వాదశాధిక సప్తశత కిలోమీటర్ మితే రైలమార్గే కవచైతి చతుర్దశాంశ శూన్యం ప్రణాళ్యై భారతీయ రైల్వే విభాగేన సప్తత్యధికైకశత కోటి రూప్యకాణి అనుమోదితాని. నేపాలదేశే వ్యాపక వినాశానంతరం జలాప్లావేన మృతానాం సంఖ్యా సప్తాశీత్యధిక నవశతం సంప్రాప్తా. ఆకాశవాణ్యా ఎఫ్ఎం గోల్డ్ వాహిని అద్య స్వకీయాం రౌప్య జయంతిం ఆచరతి. అపి చ భారతీయ ఋతు విభాగేన ఛత్తీస్గఢ రాజ్యాయ రక్తవర్ణపరా సంచేతనా నిస్సారితా. శ్వహ్యావత్ ఝారఖండ ఒడిషా పూర్వోత్తర భారతస్య భాగేషు ప్రబల వృష్టేశ్చ వర్తతే సంభావనా. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రినా నరేంద్రమోదినా అద్య కిర్గిజ్ గణరాజ్యస్య రాజధాన్యాం బిష్కేక్ నగరే ఆయోజితస్య షంఘాయి సహకార సంఘటనస్య రాష్ట్రాధ్యక్షాణాం పరిషదః షడ్వింశతితమే ఉపవేశనే భాగం నిర్వ్యూఢం. శిఖర సమ్మేళనం సంబోధయన్ ప్రధానమంత్రి సర్వేభ్యః సదస్య దేశేభ్యః ఆహ్వానం అకరోత్ యత్తే ఆతంకవాదస్య విత్తపోషణం నియుక్తి ప్రక్రియాం చరమపంథి ప్రచారం సురక్షిత ఆశ్రయస్థానాని సంపూర్ణతయా వినాశయేయుః. సః అవదత్ యత్ ఆతంకవాదస్య ద్విముఖీ మానకానాం కృతే కిమపి స్థానం నాస్తి. విశ్వస్య విభిన్నేషు భాగేషు విద్యమానానాం సంఘర్షాణాం విషయే శ్రీమోదీ చింతామపి ప్రకటితవాన్. విశ్వస్య వివిధ భాగేషు ప్రచలత్సు సంఘర్షేషు చింతాం ప్రకటయన్ శ్రీమోదీ న్యవేదయత్ యత్ యుద్ధాని సంఘర్షాశ్చ కస్యాపి సమస్యాయాః సమాధానం నైవ వర్తతే. సర్వే వివాదాః సంభాషణ మాధ్యమేన కూటనీత్యా చ సమాధేయాః. ప్రధానమంత్రి అవదత్ యత్ భారతం ఆపణం యోజయితుం వ్యాపారం సౌకర్యయుతం కర్తుం వికాసస్య నూతనాన్ మార్గాన్ ఉద్ఘాటయితుం చ సర్వాన్ ప్రయత్నాన్ సమర్థయతి. పరంచ ఏతాదృశాః ప్రయత్నాః సర్వేషాం దేశానాం సార్వాత్మ్యస్య ప్రాదేశిక అఖండతాయాశ్చ పూర్ణతయా సమ్మానం కురువంతి ఇతి సః అవధానం దత్తవాన్. శ్రీమోదీ అవదత్ యత్ భారతం గతవర్షే షంఘాయి సహకార సంఘటన సభ్యతా సంవాద మంచస్య ప్రస్తావం అకరోత్. అస్మిన్ వర్షే తస్య ప్రథమం సత్రం భారతే భవిష్యతి అతః సః హర్షం ప్రకటితవాన్. ప్రధానమంత్రి శ్రీమోదీ కిర్గిస్తాన్ దేశస్య ద్విదివసీయ యాత్రాం పరిసమాప్య అద్య అపరాహ్నే బిష్కేక్ నగరాత్ నవదిల్లీం ప్రతి ప్రస్థితవాన్. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవదత్ యత్ భారతస్య సప్తదశాంశ అష్ట ప్రతిశతం ఆర్థిక వృద్ధిః దేశస్య చత్వారింశదధిక శతకోటి నాగరికాణాం కఠోర పరిశ్రమస్య సామూహిక సంకల్పస్య చ స్పష్టం ప్రతిబింబమస్తి. అద్య సామాజిక సంచార పటలే ఏకం చలచిత్రం ప్రసారయన్ శ్రీమోదీ ప్రతిపాదితవాన్ యత్ కోవిడ్ 19 ఇతి జాగతిక సంక్రమణాత్ ఆరభ్య నిరంతరం ప్రచలత్సు యుద్ధాదిషు వైశ్విక అస్థిరతాయాం చ భారతం ద్రుతగత్యా ప్రగతిపథే అగ్రేసరం వర్తతే.
1: దేశవాసియో కో బహుత్ బహుత్ బధాయీ. 7.8% గ్రోత్ దేశ్ ఖుషియో సే భర్ గయా. దేశవాసియో కో మే బధాయీ దేతా హూం ఉన్కే సంకల్ప శక్తి కే లియే ఉన్కే పురుషార్థ కే లియే ఏక్ సామూహిక శక్తి కా ప్రతిబింబ హై. దునియా యుద్ధ మే డుబీ హుయీ. చారో తరఫ్ యుద్ధ కీ ఖబరే ఆ రహీ. విశ్వ సంకటం సే గిరా హువా హై. సప్లై చైన్ పూరీ తరహ డిస్టర్బ్ హై. 2020 మే కోవిడ్ కాల్ సే లేకర్ అబ్ తక్ కహీ పర్ భీ స్థిరతా నజర్ నహీ ఆ రహీ. ఉస్కే బావజూద్ భీ భారత్ తేజ్ గతి సే ప్రగతి కర్ రహా హై.
0: భారతీయ రైల్వే విభాగేన ఉత్తర రైల్వే మండలస్య మురాదాబాద్ విభాగస్య అవశిష్టే ద్వాదశాధిక సప్తశత కిలోమీటర్ మితే రైలమార్గే కవచ ఇతి చతుర్దశాంశ శూన్యం ప్రణాళిం సంస్థాపయితుం సప్తత్యధికైకశత కోటి రూప్యకాణాం ధనరాశిః అనుమోదితా. రైలమంత్రాలయేన విజ్ఞాపితం యత్ స్వీకృతమిదం కార్యం స్వదేశీ స్వచాలిత రైల సంరక్షణతంత్రస్య సంస్థాపనేన విభాగే రైల సురక్షా సంరచనా సుదృఢా విధీయతే. మంత్రాలయేన స్పష్టీకృతం యత్ కవచ ఇతి చతుర్దశాంశ శూన్యం ప్రభావి కార్యాన్వయనేన నిర్ధారితేషు రైలఖండేషు రైల సంచాలనాయ ఏకా ఉచ్చస్తరీయ సురక్షా ప్రాప్స్యతే. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। नेपालदेशे विनाशकारी आकस्मिक जलाप्लावेन मृतकानां संख्या अद्य 87+900 यावत् वर्धिता। सुरक्षासैनिकाः देशस्य अष्टमण्डलेभ्यः अन्यानपि मृतदेहान् प्राप्तवन्तः इति अधिकारिणः सूचितवन्तः। अनेकेषु मण्डलेषु नदीनां जलस्तरं वर्धितम्। अविरामवृष्ट्या अथ नूतन जलाप्लावनेन सञ्चेतनायाः मध्ये लुप्तान् अन्वेष्टुं रक्षकाः कष्टम् अनुभवन्ति। राष्ट्रिय आपत् संकट न्यूनीकरण प्रबन्धन प्राधिकरणेन उक्तं यत् 83+500 यावत् वैदेशीयैः अनेकैः सुरक्षाकर्मचारिभिः च सह प्रायः 4,000 यावत् जनाः अद्यापि लुप्ताः सन्ति। प्रायः 12,000+ जनाः रक्षिताः सन्ति। काठमाण्डुनगरे भारतीय दूतावासेन अद्य प्रोक्तं यत् नेपाली अधिकारिणः सद्य एव विनाशकारी आकस्मिक जलाप्लावे मृतानां विदेशीयानां मृतशरीराणां परिचयस्य हस्तान्तरणस्य च प्रक्रियायाः विवरणं प्रदत्तवन्तः। एकस्मिन् वक्तव्ये दूतावासेन विज्ञापितं यत् नेपालसर्वकारेण विदेशी नागरिकाणां मृतशरीराणां हस्तान्तरणात् प्राक् सम्पन्नप्रक्रियाणां शृंखलाः निरूपिताः। दूतावासस्य अनुसारं प्रक्रियायां मृतशरीराणाम् अभिलेखनम्, अभिलिखितानि छायाचित्राणि, विवरणानि, शवपरीक्षा, मृत्योः कारणस्य सत्यापनं च अन्तर्भवति। अधिकारिणः औपचारिकरूपेण मृतकस्य परिचयस्य स्थापनं करिष्यन्ति। अंगुलीचिह्नानि, डीएनए अथ अन्यानि फोरेंसिक प्रतिदर्शानि संगृह्य पासपोर्ट इत्यस्य सत्यापनं करिष्यन्ति।

0: శాసన
1: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
2: శ్రోతలు ప్రబోధ గీతం వింటారు.

శ్రోతలు ఇంతవరకు ప్రబోధ గీతం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సినీ రంజని సినిమా పాటలు వింటారు. ముందుగా మనం సినిమా నుండి ఈ పాటను విందాం.

0: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
1: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
0: అరే, ఆకాశవాణి నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
1: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
0: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
1: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
3: శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై సినీ రంజని. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. సెప్టెంబర్ నెల 3వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు వేదాంశ్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం హర్ష దివ్య తేజ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మజిలీ సినిమా నుండి.

0: సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: శ్రోతలకు గమనిక, ఈ నెల 4వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతిబిందు, క్యాటరాక్ట్, శుక్లాల వంటి సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్టు డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో చివరగా వినే పాట మల్లీశ్వరి. సినిమా కోసం కుమార్ సాను మరియు సునీత వారు పాడారు.

శ్రోతలు ఇంతవరకు సినీ రంజని సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:50 కావస్తుంది. మరి కాసేపట్లో వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు పశుగ్రాస పంటల సాగును ఏ విధంగా చేసుకోవాలి, రైతులు ఎటువంటి విషయాలను ముఖ్యంగా గుర్తుంచుకోవాలి, ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. పశువులకు మేత కొరత, పచ్చిమేత కూడా దొరికే అవకాశం లేనందున ఈ సందర్భంలో మన తెలంగాణ రాష్ట్రం అంతా నీరావరి సాగు నీటి వనరులు ఉన్నందువల్ల పశుగ్రాస పంటలు కూడా కొంత సాగు చేసుకుని రైతులు చక్కటి పాడి పరిశ్రమ కానీ మాంసాభివృద్ధి కానీ పోయించుకోవాలని ఈ విధంగా మనకు వివరాలు అందిస్తున్నారు. గడ్డి జాతి పశుగ్రాస విత్తనాలు పరిమాణంలో చాలా చిన్నవిగా ఉంటాయి, కావున వాటిని విత్తున్నప్పుడు లోతు 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ లేకుండా జాగ్రత్త చూసుకోవాలి. నాణ్యత గల అధిక పచ్చిమేత దిగుబడిని పొందాలంటే పశుగ్రాస పంటల్ని 50% పూత దశలో కోసుకోవాలి. పశువుల మేతలో 3 వంతుల గడ్డి జాతి పశుగ్రాసముతో పాటు 1 వంతు పప్పు జాతి పశుగ్రాసాన్ని కలిపి మేపడం వలన అధిక పోషక విలువలున్న పచ్చిమేత ప్రతి పశువుకు లభిస్తుంది. పశుగ్రాసాన్ని కోసిన తర్వాత చాఫ్ కట్టర్ ద్వారా చిన్న ముక్కలుగా చేయడం వల్ల పశువులు తీసుకునే ఆహార పరిమాణము పెరుగుతుంది, అంతేగాక పశుగ్రాస నష్టము కూడా తక్కువగా ఉంటుంది. జొన్న పశుగ్రాసాన్ని పూత దశ తర్వాత మాత్రమే పశుగ్రాసంగా ఉపయోగించుకోవాలి, లేనిచో పశువులకు నాము వ్యాధి సోకే అవకాశం ఉంటుంది, పశువులు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. గనక ప్రత్యేకంగా జొన్న పశుగ్రాసాన్ని పూత దశ తర్వాతనే పశుగ్రాసముగా ఉపయోగించుకోవాలని కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు.

చుట్టూ పసుగ్రాస చెట్లైన సుబాబుల్ అవిశ మొదలైనవి పెంచడం వల్ల నా వేసవి కాలంలో పశువుల మేతను సమృద్ధిగా అందించవచ్చు. అంతేకాకుండా మన పరిసరాలలో లభించే పసుగ్రాసపు విలువలున్న చెట్లు నల్లతుమ్మ, దేవకాంచనము, దురిశన, ఇప్ప, రావి, మరి చెట్టు, మునగ, సీమచింత, నెవలి, గంగిరేగు వంటి చెట్లను ఉపయోగించుకుని వేసవిలో పసుగ్రాస కొరతను అధిగమించవచ్చు. లూసర్నులో బంగారు తీగ పరాన్న కలుపు నివారణకు కల్తీ లేని నాణ్యమైన విత్తనాలను ముఖ్యంగా ఎంచుకోవాలి. బంగారు తీగ ఆశించిన పంటలో ఇమాజితాఫిర్ అనే కలుపు మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే మనం ఆ యొక్క బంగారు తీగను మనం కలుపు నివారణ చేసుకోవచ్చు. ఇక పంట మార్పిడి కూడా చేసుకోవాల్సిన అవసరము ఉందని కూడా తెలియజేస్తున్నారు. చీడపీడల నివారణకు పిచికారి చేసే రసాయన మందులను కోతకి 15 నుండి 20 రోజుల ముందే పిచికారి చేసుకోవాలి. లేకపోతే మందు అవశేషాలు పశువులకు హాని కలిగించే అవకాశం ఉంటుంది. బాజ్రా నేపియర్ హైబ్రిడ్లను మొదటి కోత 70 రోజులకు, తదుపరి కోతలను 45 రోజుల వ్యవధిలో కోసుకోవాలి. ఈ గ్రాసములో 3 సంవత్సరాల తర్వాత దుబ్బుకు 50 నుండి 70 పిలకలు ఏర్పడతాయి. వాటిని అట్లే ఉంచినట్లయితే వేసిన ఎరువులు అన్ని పిలకలకు సరిపోక పచ్చిమేత దిగుబడి తగ్గిపోతుంది. అందుకని వాటిలో మంచిగా ఉన్న 4-5 పిలకల నుంచి మిగతా వాటిని తీసి వేరే చోట నాటుకోవాలి. ఇక స్టైలో గడ్డి విత్తనాలను 80 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వేడి నీటిలో 4 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత ఒక రాత్రంతా చల్లటి నీటిలో నానబెట్టి విత్తుకున్నట్లయితే మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో చలి ఎక్కువగా ఉన్నందున ఓట్స్ పంటను పశుగ్రాసంగా సాగు చేసుకుని 2.5 నెలల్లో 14 నుండి 16 టన్నుల పచ్చిమేత దిగుబడిని పొందవచ్చు. వేసవి కాలంలో సాగు చేసుకోవటానికి పశుగ్రాసపు సజ్జ అనువైన పంట. తక్కువ తడులతో త్వరగా పెరిగి 3 కోతల్లో ఎకరాకి 30 టన్నుల దిగుబడినిస్తుంది. పచ్చిక బయళ్లు, బీడు భూములను సిల్వి ఫాక్చర్గా పశుగ్రాసపు చెట్ల వరుసల మధ్య పచ్చిక పెంచడాన్ని సిల్వి ఫాక్చర్ అంటారు. అభివృద్ధి చేసుకుంటే సంవత్సరం పొడవునా పశువులకు పచ్చిమేత లభిస్తుంది. ఉదాహరణకు సుబాబుల్, అవిశే, ఇప్ప చెట్లు మొదలైన పశుగ్రాసపు చెట్లను పెంచుకుని వాటిలో గడ్డి జాతి పశుగ్రాసాలైన బాజ్రా, నేపియర్ లేదా అంజన్ గడ్డి లేదా గిరీ గడ్డిలను, పప్పు జాతి పశుగ్రాసాలైన దశరథ గడ్డి, స్టైలోలను అంతర పంటలుగా వేసుకుంటే చాలా బాగుంటుంది, ఉపయుక్తంగా ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు. ఇక సమీకృత దానాకు ప్రత్యామ్నాయంగా కూడా అజోలాని ఏ విధంగా మనం పెంచుకోవాలి, తయారు చేసుకోవాలి, ఈ పశువుల పోషణకు, చక్కటి పాల ఉత్పత్తికి, ఇక మాంస ఉత్పత్తికి గాని ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. పశు పోషణలో అధిక ఖరీదు చేసే సమీకృత దానాను వాడటం వల్ల పాల ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయంగా చౌకగా లభించే అజోల్లాను ఉపయోగించుకోవచ్చు. అజోల్లా నీటిలో తేలియాడు, నత్రజనిని స్వీకరిస్తూ పెరిగే ఒక నాచు మొక్క. దీనికి వేర్లు, కాండము లేకుండా కేవలం ఆకులే ఉంటాయి. అజోల్లాలో అధిక మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, సూక్ష్మ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి దీనిని పోషకాల గని అని అంటారు. రైతులు ఇంటి దగ్గర నీటి అవసరం అంతగా లేకుండా స్వల్ప విస్తీర్ణంలో తక్కువ కాలంలో చౌకగా అధిక దిగుబడితో సాగు చేసుకునవచ్చును. 2 కిలోల అజోల్లా 1 కిలో దానాతో సమానము. అజోల్లాను దానాతో పాటుగా 1.5 కిలోల నుండి 2 కిలోలు కలిపి వాడటం వల్ల పశు ఆరోగ్య ప్రమాణాలు పెరగడమే కాకుండా పాల దిగుబడి, వెన్న శాతము పెరుగుతాయి. ఇక హైడ్రోఫోనిక్ విధానంలో కూడా పశుగ్రాసలను సాగు చేసుకోవచ్చని ఈ వివరాలు మనకు అందిస్తున్నారు మన ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు. నేల అవసరం లేకుండా నీటితో మొక్కల్ని పెంచే వినూత్నమైన పద్ధతిని హైడ్రోఫోనిక్స్ అంటారు. ఇటీవల కాలంలో పశుగ్రాసాన్ని హైడ్రోఫోనిక్స్ పద్ధతితో పెంచడం ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. ఈ విధానంలో పశుగ్రాస విత్తనాల్ని హైడ్రోఫోనిక్ గ్రీన్ హౌస్ యంత్రాల్లో సాగు చేస్తారు. ఈ పద్ధతిలో మామూలుగా పెంచే పశుగ్రాసాల సాగు కంటే 10లో 1 వంతు భాగం తక్కువ నీళ్లు సరిపోతాయి. ఈ విధానంలో మొక్కజొన్న, సజ్జ, ఓట్సు, బార్లీ మొదలైన ధాన్యపు జాతి పశుగ్రాస పంటలతో పాటు బొబ్బర్లు కూడా సాగు చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో పశుగ్రాసం పెంచుకోవడానికి మొక్కజొన్న అన్నిటికన్నా అనువైన పంట. మొలక వచ్చిన విత్తనాన్ని చిన్న చిన్న

ట్రైలలో పలుచగా పరుచుకొని షేడ్ నెట్ల కింద నీటిని సన్నని తుంపర రీతిలో ట్రైలపై సమయానుసారంగా పిచికారి చేస్తూ పెంచుకోవాలి. ఈ పద్ధతిలో ఎక్కువ గ్రాసం కోసం రైతు సోదరులు వెదురు, ఇనుము, అల్యూమినియం అరలను తక్కువ ధరలో చేసుకుని ప్రతి

యంత్రాలు మార్కెట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ట్రైలలో 9వ రోజుకి 25 నుండి 30 సెంటీమీటర్లు ఎత్తు పెరిగిన పశుగ్రాసం లభిస్తుంది. ఈ గ్రాసాన్ని చాపలా చుట్టి పశువులకు నేరుగా మేపుకోవచ్చు. ఈలోపు ఖాళీ అయిన ట్రైలలో మళ్లీ మొలక వచ్చిన విత్తనం వేసుకుని ఇంకో దఫాకు హైడ్రోపోనిక్ గ్రాసాన్ని సాగు చేసుకోవాలి. ఈ విధానంలో నిరంతరంగా గ్రాసాన్ని సాగు చేసుకునే అవకాశం ఉంది. ఇలా ఒక పశువుకి రోజుకి 10 నుండి 20 కిలోలు హైడ్రోపోనిక్స్ పశుగ్రాసాన్ని మేపవచ్చు. ఈ పద్ధతిలో 1 కిలో విత్తనం నుంచి దాదాపు 5 రెట్లు అంటే కనీసం 5 కిలోలు పచ్చిమేత వస్తుంది. హైడ్రోపోనిక్ పశుగ్రాసము 9.4% ముడి మాంసకృతులు, 2.5% ముడి క్రొవ్వు, 57.1% పీచు పదార్థం, అలాగే 2.5% ధాతు పదార్థం వంటి పోషకాలను కలిగి ఉంటుంది. హైడ్రోపోనిక్ పశుగ్రాస సాగులో ముఖ్యమైన సూచనలు ఈ విధంగా తెలియజేస్తున్నారు రైతు సోదరులకు. 1 పాలిచ్చే పశువుకి గరిష్టంగా 20 కిలోల హైడ్రోపోనిక్స్ మేత పెట్టొచ్చు. 1 కిలో మొక్కజొన్న గింజల నుండి దాదాపు 5 కిలోల పశుగ్రాసం వస్తుంది. కాబట్టి ప్రతిరోజు 4 కిలోల విత్తనం నానబెట్టాలి. విత్తనాన్ని నానబెట్టిన 2వ రోజు మండ కట్టుకుని 3వ రోజు మొలక వచ్చాక ట్రేలలోకి పరచుకోవాలి. 1 చదరపు మీటర్ల ట్రేలలో 2.2 కిలోల గింజలు సరిపోతాయి. తుంపర పద్ధతిలో నీటినిచ్చేటప్పుడు ఆ నీటిలో చౌడు లేకుండా చూసుకోవాలి. లేని ఎడల రంధ్రాలు ఉప్పు పట్టి మూసుకుపోతాయి. అంతేకాకుండా మొక్క పెరుగుదల తక్కువగా ఉంటుంది. నీరు పిచ్చికారి 2 గంటలకు ఒకసారి తుంపర పద్ధతిలో జరుగునట్లు టైమర్ ని అమర్చుకోవాలి. పంటను 9వ రోజు తీసి పశువులకు మేపుకోవచ్చు. ఆ వెంటనే ట్రేలు శుభ్రంగా కడిగి మళ్లీ 2వ పంటకు మొలకెత్తిన విత్తనం సిద్ధం చేసుకుని మళ్ళా హైడ్రోపోనిక్ ద్వారా ఈ పశుగ్రాసాన్ని మనం తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా పశుగ్రాస పంటల సాగులో ఈ విధంగా రైతులు ఏ విధంగా అజోలను తయారు చేసుకోవాలి, ఏ విధంగా హైడ్రోపోనిక్ పశుగ్రాసాన్ని ఉత్పత్తి చేసుకోవాలన్న వివరాలు చక్కగా అందించారు. ఈ వివరాలను చక్కగా ఆకలింపు చేసుకుని రైతు సోదరులందరూ చక్కటి పశుగ్రాసాన్ని పెంచి చక్కటి పాల ఉత్పత్తిని సాధించి చక్కటి ఆదాయాన్ని పెంపొందించుకోగలరని రైతులందరినీ

0: ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:00.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: ప్రసార వివరాలు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఐఆర్ మొబైల్ యాప్ లో మీరు ఈ సాయంత్రం మరియు రేపటి వినబోయే కార్యక్రమాల వివరాలను తెలుసుకుందాం. ఈ సాయంత్రం ప్రసారాలలో ముందుగా 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 8:00 అభిరుచి, శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 8:30 జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు వింటారు. 8:45 తిరిగి రాత్రి 11:00 హిందీలో వార్తలు, 9:00 రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:00 నుండి 11:00 మరపురాని మధురాతి మధురమైన ఆనాటి గీతాలు, ఈనాటి మధుర గీతాలు వింటారు. 11:10 ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమం.

వివరాలు. రేపటి ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాలలో 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధ కార్యక్రమంలో జి పద్మనాభ శాస్త్రి గారి హితోక్తులు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 6:55 ఢిల్లీ కేంద్రం నుండి సంస్కృతంలో వార్తలు వింటారు. 7:15 విభిన్న అంశాల సమాహారం ప్రభాత లహరి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో ముందుగా ప్రబోధ గీతం భక్తి గీతం వింటారు. 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు. 8:00 ఎస్వి స్మైల్ 3-2 డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు. 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు. సినీ రంజని సినిమా పాటలు వింటారు. 9:00 నుండి 10:00 వరకు హృదయ రాగాలు శ్రోతలకు నచ్చిన పాటలను వాట్సాప్ సందేశం ద్వారా కోరుకునే కార్యక్రమం. 10:00 వివిధ భారతీయులు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, నియామకాలు, తీవ్రవాద విస్తరణ, సురక్షిత స్థావరాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్సీఓ సభ్య దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 6 దశాబ్దాలకు పైగా పాఠ్యపుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసించారు. ఈ నెల 5న చేపట్టాల్సిన నిరసనను ఉపసంహరించుకుంటున్నట్టు సీజేపీ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. దేశంలో ఉల్లిపాయల నిల్వలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని, వ్యాపారుల వద్ద పంచదార స్టాక్ పరిమితిని 2,000 క్వింటాళ్లకు తగ్గిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కేక్ లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమాపేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. ఉగ్రవాదానికి ఆర్థిక సాయం, నియామకాలు, తీవ్రవాద విస్తరణ, సురక్షిత స్థావరాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్సీఓ సభ్య దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరులో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటుండకూడదని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్దాలు, సంఘర్షణలు దేనికి పరిష్కారం కావని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. ప్రాంతీయ అనుసంధానత, వర్తక వాణిజ్యాలకు భారత్ మద్దతిస్తుందని, అయితే ఇది అన్ని దేశాల సార్వభౌమత్వానికి, ప్రాంతీయ సమగ్రతకు కట్టుబడి ఉండాలని అన్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ 66వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ 6 దశాబ్దాలకు పైగా పాఠ్యపుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. జాతీయ విద్యా విధానం 2020 ఆధారంగా సమగ్ర వికాసం, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలు, అనుభవపూర్వక అభ్యాసానికి పెద్దపీట వేస్తూ నూతన పాఠ్యపుస్తకాలను రూపొందిస్తున్నట్టు తెలిపారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న 22 భాషలతో పాటు 93 గిరిజన భాషలతో కలిపి మొత్తం 121

0: భారతీయ భాషల్లో 1 నుండి 8వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలను సవరించి అందుబాటులోకి తెస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. భారతీయ సాంప్రదాయ పరిజ్ఞానాన్ని ఈ పాఠ్యాంశాల్లో విలీనం చేసినట్టు చెప్పారు. విద్యారంగంలో ఏఐ డిజిటల్ లిటరసీ పెరుగుతున్న నేపథ్యంలో పరిశోధన వ్యవస్థను సాంకేతికతను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతదేశం 7.8% జీడీపీ వృద్ది రేటును నమోదు చేసిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. న్యూఢిల్లీలో విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రపంచవ్యాప్త సంకోభాలు, యుద్దాలు, ఆర్థిక సవాళ్ల మధ్య కూడా నమోదైన ఈ గణాంకాలు ప్రపంచంతో పోలిస్తే భారత్ ఎంత బలంగా ఉందో చాటి చెబుతున్నాయన్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత ఆర్థిక వ్యవస్థ ఒక నిర్జీవమైన వ్యవస్థ అని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రవిశంకర్ ప్రసాద్, రాహుల్ గాంధీకి ఆర్థిక నిర్వహణ, ఆర్థిక అభివృద్దిపై ఎటువంటి కనీస అవగాహన లేదని ఆరోపించారు.
1: జనవరి ఫిబ్రవరి మే పూరా గల్ఫ్ క్రైసిస్ శురూ హువా థా, తేల్ కి సమస్యా, సప్లై చైన్ కి సమస్యా థీ, దునియా మే అనిశ్చితా థీ, దేర్ వాస్ గ్లోబల్ అన్సర్టెన్టీ అస్ వెల్. ఉస్కే బావజూద్ భారత్ కి ఎకానమీ 7.8% ఆయి హై.
0: వాతావరణ మార్పులు, జీవ వైవిధ్య క్షీణత, కాలుష్యం, వనరుల కొరత వంటి పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు సమగ్ర సమన్వయ పరిష్కారాలు అవసరమని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 4వ ఇండో జర్మన్ ఎన్విరాన్మెంట్ ఫోరం ప్రారంభ సమాపేశంలో మాట్లాడుతూ మంత్రి, వాతావరణ స్థితిస్థాపకత, వనరుల సమర్థవంతమైన వినియోగం, సుస్థిర అభివృద్దికి రెండు దేశాల మధ్య మరింత సహకారం అవసరమన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్థికాభివృద్ది ఒకదానికొకటి పోటీ పడేవి కావని భారత్ నిరూపించిందని, నిర్ణయించిన లక్ష్యాలను భారత్ గడువు కంటే ముందే పూర్తి చేస్తోందని వెల్లడించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల పరిరక్షణ, వివేకవంతమైన వినియోగంపై భారత్, జర్మనీల మధ్య ఒక ఉమ్మడి ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈ నెల 5న చేపట్టవలసిన నిరసనను ఉపసంహరించుకుంటున్నట్టు సీజేపీ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, ఆందోళన బాటపట్టిన విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని, భవిష్యత్తులో వారిపై ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట ప్రభుత్వాలతో కేంద్రం సంప్రదింపులు జరిపిందని, ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నామని ఆయన తెలిపారు. యువత పురోగతి, వికాసమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.
2: హమ్నే ఛాత్రోకు భవిష్యత్తుకో ధ్యాన్ మే రఖతే హువే ఆశ్వాసన్ దియా థా కి ప్రదర్శన్కారీ ఛాత్రో పర్ దర్జ్ కియే గయే మామలే వాపస్ లియే జాయేంగే. ఉసీ క్రమ్ మే హమ్నే భారతీయ జనతా పార్టీ శాసిత ప్రదేశో మే జో సర్కారే థీ ఉన్సే భీ చర్చా కీ థీ ఔర్ హమ్ ఉస్ ఆశ్వాసన్ కో పూరా కర్నే జా రహే హైం.
0: ఒడిశాలోని గంజాం, గజపతి జిల్లాలకు చెందిన కళాకారుల బృందంతో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్టపతి భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముర్ము, విద్య వ్యక్తిగత ప్రగతికే కాకుండా సమాజ వికాసానికి అత్యంత కీలకమైందని చెప్పారు. నాణ్యమైన విద్యను అభ్యసించడంతో పాటు ఆధునిక నైపుణ్యాలను పెంపొందించుకునేలా యువతను ప్రోత్సహించాలని కళాకారులకు సూచించారు. తమ సంపన్న సాంస్కృతిక వారసత్వం, సాంప్రదాయ మూలాలను వీడకుండానే ఆధునిక అభివృద్దిని ఆహ్వానించాలని ముర్ము పిలుపునిచ్చారు. దేశంలో ఉల్లిపాయల నిల్వలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. రాబోయే పండుగల సీజన్లో ధరలు పెరగకుండా అదుపులో ఉంచేందుకు కంద ఎక్స్ప్రెస్ రైళ్లు, రోడ్డు రవాణా ద్వారా బఫర్ నిల్వలను విడతల వారీగా మార్కెట్లోకి విడుదల చేయడం ప్రారంభించినట్టు పేర్కొంది. వినియోగదారులకు తక్కువ ధరలకే ఉల్లిపాయలు అందుబాటులోకి తెచ్చేందుకు 19 ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయాలను విస్తరించడంతో పాటు 30కి పైగా ట్రక్కుల ద్వారా సరఫరాను వేగవంతం చేశారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం దాదాపు 3,400 మంది రైతులకు సకాలంలో 210 కోట్ల రూపాయల చెల్లింపులను నేరుగా జరిపినట్టు వెల్లడించింది. సరుకు రవాణా పంపిణీలో ఎటువంటి అక్రమాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. దేశంలో పంచదార నిల్వల అక్రమ రవాణా, కృత్రిమ కొరత సృష్టించడం, ఊహాజనిత వ్యాపారాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారుల వద్ద పంచదార స్టాక్ పరిమితిని 4,000 క్వింటాళ్ల నుండి 2,000 క్వింటాళ్లకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిబంధన ఈ నెల 15వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం వ్యాపారులు తాము సేకరించిన సరుకును 30 రోజులకు మించి నిల్వ ఉంచుకోవడానికి వీల్లేదు. అయితే కోల్కతా, దాని చుట్టుపక్కల మెట్రోపాలిటన్ ప్రాంతాలకు మాత్రం ఈ పరిమితిని గతంలో ఉన్నట్టే 4,000 క్వింటాళ్లుగానే కొనసాగించారు. కోల్కతా ప్రాంతం, ఉత్తరప్రదేశ్, మహారాష్టల నుంచి పంచదారను దిగుమతి చేసుకుని ఈశాన్య రాష్టాలకు సరఫరా చేసే ప్రధాన కేంద్రంగా ఉన్నందున ఈ మినహాయింపు ఇచ్చినట్టు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పురోగతిపై సమీక్షా సమాపేశం నిర్వహించారు. ఎంపిక చేసిన 100 జిల్లాల్లో పథకం అమలును వేగవంతం చేయడం, వివిధ పథకాల సమన్వయం, జిల్లాల పనితీరు మెరుగుపరచడం, రైతులకు ప్రత్యక్ష లబ్ది చేకూరేలా చూడడంపై ఈ సమీక్షలో ప్రధానంగా దృష్టి సారించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, నియామకాలు, తీవ్రవాద విస్తరణ, సురక్షిత స్థావరాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్సీఓ సభ్య దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 6 దశాబ్దాలకు పైగా పాఠ్య పుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసించారు. ఈ నెల 5న చేపట్టవలసిన నిరసనను ఉపసంహరించుకుంటున్నట్టు సీజేపీ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: శ్రోతలకు నమస్కారం. కిసాన్ వాణి ప్రాయుత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో వరిని ఆశించే పురుగుల సమగ్ర యాజమాన్యం, ఈ అంశం గురించి నల్గొండ జిల్లా కంపాసాగర్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి అనిల్ కుమార్ గారు స్టూడియోస్ లో ఉన్నారు. సార్ నమస్కారం. సార్
7: నమస్కారం అండి.
6: వరిలో ప్రధానంగా నష్టం కలిగజేసే పురుగులను అంటే ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి యొక్క పేర్లు ఏ విధంగా ఉంటాయి?
7: వరి మన రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ప్రధానంగా సాగు అయ్యే పంట. అయితే ఈ పంటలో పలు రకాల చీడపీడలు అంటే కీటకాలు, పురుగులు, తర్వాత తెగులు ఆశించడం వల్ల రైతుకు నష్టం వాటిల్లుతుంది. ఈరోజు ఏంటంటే మనం వరిలో ఆశించే పురుగులు, అవి నష్టపరిచే విధానం, వాటి యాజమాన్యం గురించి వివరంగా తెలుసుకుందాం.
6: ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వరి స్థితి ఏదైతే ఉందో, కొంత కాండం పెరిగి ఒక జానెడు అంత కూడా పొడవు పెరిగి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కాండం తొలిచే పురుగు ఆశించడం వల్ల వరి పంటకు ప్రధానంగా కలిగింది.

0: నష్టం ఏ విధంగా ఉంటుంది? అదేవిధంగా సమగ్ర సస్య రక్షణకు ఎటువంటి చర్యలు చేపట్టాలి?
1: వరిలో ప్రధానంగా రైతుకు నష్టం చేసే పురుగు ఈ కాండం తుల్చే పురుగు. దీన్ని రైతులు రకరకాలుగా పిలుచుకుంటారు. కొన్ని చోట్ల ఊస తిరిగే పురుగు అని, తర్వాత మొవ్వు చచ్చు పురుగు అని, ఇలా కాండం తుల్చే పురుగునే రకరకాలుగా పిలుచుకుంటారు. అయితే ఈ కాండం తుల్చే పురుగు మూడు దశల్లో వరిని ఆశిస్తుంది. ఒకటి నారుమడి దశలో, ఆ తర్వాత దుబ్బు చేసే దశ పిలకలు వచ్చే సమయంలో, మళ్ళీ అంకురం ఏర్పడే నుంచి ఈనిక దశ వరకు కూడా మరొకసారి ఆశిస్తుంది. ముఖ్యంగా ఇది వర్షాకాలంలోను అంటే ఖరీఫ్ సీజన్లోను, తర్వాత యాసంగి రబీ సీజన్లోను కూడా ఆశిస్తుంది. అయితే ప్రధానంగా యాసంగిలో ఎక్కువగా ఆశించి ఎక్కువ నష్టం కలిగజేస్తుంది. నారుమడిలో ఆశించినప్పుడు ఏమవుతుందంటే మొక్కలు చనిపోతాయి. దీని యొక్క ప్రౌఢదశ పురుగు పసుపు రంగులో ఉంటాయి. ఆడరెక్కల పురుగు ముందు జత రెక్కలపైన నల్లటి మచ్చ ఉంటుంది. ఈ ఆడరెక్కల పురుగు ఆకుల కొనలపైన గుడ్లను పెట్టేసి, గుంపులు గుంపులుగా గుడ్లను పెట్టేసి, వాటి వెనుకనున్న వెంట్రుకలతో, గోధుమ రంగు వెంట్రుకలతో కప్పేయడం వల్ల మనకు ఆకు కొనలపైన దూది లాంటి కనిపిస్తూ ఉంటుంది. ఇది లక్షణం, అంటే కాండం తుల్చు పురుగు లేదంటే మొగి పురుగు ఆశించింది అని చెప్పుకోవడానికి లక్షణం. తర్వాత అంటే వరి నాటిన 15-20 రోజుల తర్వాత దుబ్బు చేసే దశలో లేదా పిలకలు వచ్చే దశలో మళ్లీ కూడా ఇది ఆశిస్తుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే ఈ ఆకు కొనలపైన ఆడరెక్కల పురుగు గుడ్ల సముదాయాన్ని పెట్టడం వల్ల గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు, లార్వాలు అంటాము, లద్దె పురుగులు అంటాము, అది కాండం కింది భాగం చేరుకుని కింద రంధ్రం చేయడం వల్ల ఈ మొగికి పోషక పదార్థాలు అందకపోవడం వల్ల ఈ మొవ్వు ఎండిపోయి చనిపోతుంది. ఈ విధంగా మనకి నాటేసిన తర్వాత పిలకల దశలో, దుబ్బు చేసే దశలో లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇదే కాండం తొలచు పురుగు మళ్లీ అంకురం ఏర్పడినప్పటి నుంచి ఈనిక దశ వరకు కూడా మళ్లీ ఆశిస్తుంటది. ఇక్కడ కూడా ఏంటంటే ఆకు కొనలపైన గుడ్ల సముదాయం నుంచి వెలువడిన లద్దె పురుగులు కాండం నుంచి కింది భాగం చేరుకుని నీటి మట్టం దగ్గర రంధ్రం చేసి కాండం లోపలంతా కూడా డొల్లగా చేయడం వల్ల ఏమవుతుందంటే కంకి ఏర్పడిన తర్వాత మనకు తెల్ల కంకులు కనిపిస్తూ ఉంటాయి. అంటే పోషక పదార్థాలు కింది నుంచి కంకికి అందకపోవడం వల్ల కంకిలోని గింజలన్నీ కూడా తాలుగా ఉండడం వల్ల, కంకి బరువు లేకుండా ఉండడం వల్ల నిటారుగా తెల్ల కంకి కనిపిస్తూ ఉంటుంది. అదే ఆరోగ్యకరమైన కంకి అయితే గింజల బరువు వల్ల వంగిపోయి ఉంటుంది. అంటే మనకి మూడు దశల్లో, అంటే నారుమడి దశల్లో, నాటేసిన 15-20 రోజుల తర్వాత అంటే దుబ్బు చేసే దశలో లేదా పిలకలు వచ్చే దశలో, ఆ తర్వాత అంకురం నుండి ఈనిక దశ వరకు కూడా మళ్లీ ఆశిస్తుంది. మూడు సమయాల్లో ఆశిస్తుంది కాబట్టి దీనికి సస్యరక్షణ చర్యలు మూడు సమయాల్లో కూడా చేసుకోవాల్సి ఉంటుంది. మనం నారుమడిలో చూసినట్టయితే నారు పీకే వారం రోజుల ముందు 2 గుంటల నారుమడికి, అంటే ఒక ఎకరానికి సరిపడే నారుకి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను వేసుకోవాలి. నాటేసిన 15-20 రోజుల తర్వాత అంటే దుబ్బు చేసే దశలో లేదా పిలకలు వచ్చే దశలో మళ్లీ ఆశిస్తుంది కాబట్టి అప్పుడు ఎకరానికి కార్బోఫ్యూరాన్ 3G గుళికలను 10 కిలోల చొప్పున, లేదంటే కాటాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు అయితే 8 కిలోల చొప్పున, లేదంటే క్లోరాన్ ట్రనిలిప్రోల్ 0.4G గుళికలైతే ఎకరానికి 4 కిలోల చొప్పున వేసుకోవాలి. తర్వాత ఈనిక దశలో అంటే అంకురం నుంచి ఈనిక దశలో కూడా మళ్లీ ఆశిస్తుంది కాబట్టి, తద్వారా మనకు తెల్ల కంకులు కనిపిస్తాయి కాబట్టి, ఆ అంకురం నుంచి ఈనిక దశలో అంటే చిరుపొట్ట దశలో మరొకసారి మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అప్పుడు ఎకరానికి కాటాప్ హైడ్రోక్లోరైడ్ అయితే 400 మిల్లీలీటర్ చొప్పున, క్లోరాన్ ట్రనిలిప్రోల్ అయితే 60 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. రైతులు కొందరు అస్ఫేట్ కూడా వాడతారు. అస్ఫేట్ అయితే ఎకరానికి 300 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి. అయితే ఈ పురుగు మనకి ఖచ్చితంగా వర్షాకాలంలో, తర్వాత యాసంగిలో వస్తాయి, తర్వాత మూడు దఫాలుగా మనకి నష్టం చేస్తాయి. అందుగురించి కేవలం రసాయనిక పురుగు మందులతోనే కాకుండా సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా ఈ పురుగుని ఎదుర్కోవడం వల్ల మనకు నష్టం తక్కువ కలుగుతుంది. సో దీంట్లో భాగంగా ఏంటంటే మనం ఎకరానికి 4 చొప్పున లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. ఒక వారంలో 25 రోజుల మగరెక్కల పురుగులు పడ్డాయంటే మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అంటే ఈ లింగాకర్షణ బుట్టలు పెట్టడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ పురుగు ఉనికి, తర్వాత ఉధృతి తెలియడానికి. దీంట్లో ఏంటంటే ఆడ రెక్కల పురుగు సంబంధించిన మందు ఉంటుంది. మగ రెక్కల పురుగులు అంటే మగ సీతాకొక చిలుకలు అన్ని కూడా ఆడ పురుగు ఉందనుకుని వచ్చేసి లింగాకర్షణ బుట్టలు పడిపోతాయి, అవి మళ్ళీ బయటకు రాలేవు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆడరెక్కల పురుగులకి మగరెక్కల పురుగులు దొరక్క సంతానం అనేది తగ్గుతుంది. తర్వాత ఏంటంటే మన పొలానికి ఈ కాండం తొలచు పురుగు, మొగి పురుగు వచ్చిందని తెలుస్తుంది. తర్వాత ఎంత ఉధృతి ఉందో అనే విషయం కూడా తెలుస్తుంది. అందుగురించి రైతులు ఖచ్చితంగా నాటేసిన 10 రోజుల తర్వాత, 15 రోజుల తర్వాత ఈ లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవాలి. ప్రతి నెలకు ఒకసారి దీంట్లో ఉండే మందును మార్చాలి. లూర్ అని చెప్తాం మనం, ఫెరోమోన్ లూర్ ని మార్చుతూ ఉండాలి. అంతేకాకుండా దీని కొరకు మనం ఇంకా వేరే రకాల నివారణ చర్యలు కూడా చేపట్టాలి.

ముఖ్యంగా ఏంటంటే ఒక నారుమడిలో ఆడరెక్కల పురుగు గమనించినట్టయితే గాని, చదరపు మీటర్ కి ఒక గుడ్ల సముదాయం గమనించినట్టు గాని, లేదంటే ఒక చదరపు మీటర్ కి 10% చచ్చిన మువ్వులు గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తర్వాత ఏంటంటే దీని కొరకు ట్రైకోగ్రామ పరాన్న జీవులను కూడా వదలాలి. ఎకరానికి మనము 4 కాడులు చొప్పున 5 దఫాలుగా వాడతాం. అంటే నాటేసిన 25 రోజులప్పుడు ఒకసారి ప్రతిసారి అంటే 5 దఫాలుగా 4 కాళ్ళు చొప్పున వాడాలి. అయితే నాటిన 25 రోజులు ఆ తర్వాత 10 రోజుల వ్యవధిలో ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ అంటే గుడ్ల పరాన్న జీవిని మనం పింజేసుకోవాలి. సో ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు ఈ మొగి పురుగు సంబంధించిన గుడ్ల లోపల వీటి గుడ్లను పెడతాయి. సో తద్వారా ఈ మొగి పురుగు నుంచి ట్రైకోగ్రామా పిల్ల పురుగులు వస్తాయి, కానీ ఈ మొగి పురుగుకు సంబంధించిన పిల్ల పురుగులు రావు. అంటే గుడ్డు దశలోనే పురుగు అంతమవుతుంది. సో ఈ విధంగా ట్రైకోగ్రామా పరాన్న జీవులను మనం ఉపయోగించుకోవాలి.

0: రాకుండా చేయవలసినటువంటి ప్రధానమైన సస్యరక్షణ ఏ విధంగా ఉండాలంటారు?
1: సుడిదోమ మన వర్షాకాలం అంటే ఖరీఫ్ పంటలో, తర్వాత యాసంగి రబీ పంటలో కూడా ఆశిస్తూ ఉంటుంది. అయితే ఖరీఫ్ పంటలో ఉధృతంగా కనిపిస్తూ ఉంటుంది. సుడిదోమలో రెండు రకాలు ఉన్నాయి, ఒకటి గోధుమ రంగు సుడిదోమ, ఇంకోటి తెల్ల వీపు దోమ. ఈ రెండు రకాల దోమలు కూడా పిల్ల పురుగులు, పెద్ద పురుగులు నీటి పైభాగాన మొక్క మొదళ్ల భాగం దగ్గర గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వల్ల మొక్క క్షీణిస్తుంది, అంటే పసుపు రంగులోకి మారి ఎండిపోతుంది. తర్వాత మొక్క వాలిపోతుంది. తర్వాత ఏంటంటే ఇది సుడులు సుడులుగా తిరుగుతుంది, కాబట్టి మనకు పంట నష్టం కూడా సుడులు సుడులుగా ఎండుతున్నట్టుగా కనిపిస్తుంటుంది. ఇది గమనించిన వెంటనే మనకి నారుమడిలో 10 నుంచి 15 పురుగులు గమనించినట్టయితే ఒక్కొక్క దుబ్బుకి, తర్వాత నాటేసిన పొలంలో దుబ్బుకి 20 నుంచి 25 పురుగులు గమనించినట్లయితే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. సో దీంట్లో ఏంటంటే రసాయనిక పురుగు మందులే కాకుండా మనము నాటిన ప్రతి 2 మీటర్ల తర్వాత 20 సెంటీమీటర్ల కాలిబాట వదిలేసినట్టయితే దుబ్బు కింది భాగంలో నీటి మట్టం దగ్గర గాలి వెలుతురు బాగా సోకడం వల్ల ఈ దోమ ఉధృతి అంతగా ఉండకుండా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ నత్రజని ఎరువులు మనం తగినంత సిఫార్సు చేసిన మోతాదులోనే వాడాలి. అధిక నత్రజని ఎరువులు వాడినట్టయితే ఈ సుడిదోమ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీన్ని నివారించడానికి మనం రసాయనిక పురుగు మందులు వాడాలి. సో దీనికి మంచిగా బాగా పనిచేసే మందులు ఏంటంటే డైనోటెఫ్రాన్ ఎకరానికి 80 గ్రాముల చొప్పున, లేకపోతే పైమెట్రోజైన్ ఎకరానికి 120 గ్రాముల చొప్పున, బుప్రోఫెజిన్ అయితే ఎకరానికి 320 మిల్లీలీటర్ చొప్పున, ట్రైఫ్లూమిజో పైరిమ్ అయితే ఎకరానికి 97 మిల్లీలీటర్ చొప్పున 200 లీటర్ల నీటిలో కలుపుకొని చేతి పంపుతో పిచికారీ చేసుకోవాలి. అయితే ఈ ఎక్కువగా బాగా పంట ఎదిగినప్పుడు, అంటే అంకురం దశ నుండి ఇనిక దశలో ఉన్నప్పుడు ఈ పైరుని కూడా పాపి కింది భాగంలో మందు పడేటట్లుగా పిచికారీ చేసుకున్నట్టయితే దీన్ని అదుపులో ఉంచవచ్చు. మనం వెంటనే గమనించి పిచికారీ చేసుకున్నట్టయితే 1-2 రోజుల్లోనే పొలమంతా కూడా సుడులు సుడులుగా ఎండిపోయి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుంది.
0: సార్, మీరు చెప్పిన వాటితో పాటు ప్రధానంగా ఈ సమయంలో పంటలు కాసించేటటువంటి కొన్ని ఉల్లికోడు కానివ్వండి, తాటాకు తెగులు, ఆకుముడత, ఇలా ఆకునల్లి, ఇలా రకరకాల తెగులతోటి పంట నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. వీటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు?
1: తర్వాత రైతులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ఉల్లికోడు. ఉల్లికోడు ఆశించినప్పుడు దిగుబడులు సుమారు 30 నుంచి 50% వరకు కూడా తరుగుదల కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక ఈగజాతికి సంబంధించిన పురుగు. ఇది ఆశించడం వల్ల అంకురము ఒక ఉల్లి కాడలాగా సాగి ఉల్లి గొట్టం లాగా ఉంటుంది. అలా ఉల్లికోడు ఏర్పడిన దానికి మనకి పిలకలు రావు. సో ఈ విధంగా ఏంటంటే మనకి దిగుబడులు తగ్గుతూ ఉంటాయి. ఉల్లికోడు ఏంటంటే నార్మల్లో రావచ్చు, నాటేసిన తర్వాత కూడా లేత పంట దశలో కూడా రావచ్చు. అయితే ఏంటంటే నారుమడిలో మనం గుల్కలు వేసుకోవాలి. ఒక 2 గుంటల నారుమడికి, అంటే ఒక ఎకరంకి సరిపడే నారుకి మనం విత్తిన 10-15 రోజులప్పుడు 800 గ్రాముల కార్బోఫీరాన్ 3G గుల్కలు వేసుకోవాలి. తర్వాత నాటేసిన 15-20 రోజులప్పుడు మళ్లీ గుల్కలు వాడాలి. ఎకరానికి కార్బోఫీరాన్ 3G గుల్కలు అయితే 10 కిలోల చొప్పున వేసుకోవాలి. లేదంటే పిచికారీ చేసుకున్నట్టయితే ఎకరానికి ఫిప్రోనిల్ 500 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకున్నట్టయితే ఉల్లి కూడా అదుపులో ఉంటుంది. ప్రధానంగా ఈ ఉల్లికోడును తట్టుకునే రకాలు వాడడం వల్ల రైతులు దీని నుంచి నష్టాన్ని నివారించవచ్చు. జగిత్యాల పరిశోధన స్థానం నుంచి, వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదలైన రకాలన్నీ కూడా ఉల్లికోడును తట్టుకుంటాయి. ఎక్కడైతే ఉల్లికోడు ఉధృతి ఎక్కువగా ఉంటుందో రైతులు ఉల్లికోడును తట్టుకునే రకాలను వాడటం శ్రేయస్కరం. అట్లానే వరిలో తాటాకు తెగులు కూడా ఆశిస్తూ ఉంటుంది. ఇది పిల్ల పురుగులు, పెద్ద పురుగులు ఆకుని గీకి తినడం వల్ల ఆకు పైన నిలువు తెల్లటి చారలు ఏర్పడతా ఉంటాయి. పిల్ల పురుగులు, పెద్ద పురుగులు 2 ఆకుపొరల మధ్యన గుడ్లు పెట్టడం వల్ల, చిన్న పిల్ల పురుగులు 2 ఆకుపొరల మధ్యలో ఉండి గీకి తినడం వల్ల తెల్లటి చారలు ఏర్పడతా ఉంటాయి. ఈ ప్రౌఢదశ పురుగులు నీలిరంగులో ఉంటూ మెరుస్తూ ఉంటాయి, వాటిపైన ముళ్ళలాగా కనిపిస్తూ ఉంటాయి. అంటే పిల్ల పురుగులు, ప్రౌఢదశ పురుగులు 2 కూడా గీకి తినడం వల్ల ఆకులపైన తెల్లటి చారలు ఏర్పడతా ఉంటాయి. సో వీటి నివారణకు ఎకరానికి ప్రొఫెనోఫాస్ అయితే 400 మిల్లీలీటర్ చొప్పున, క్లోర్పైరిఫాస్ అయితే ఎకరానికి 500 మిల్లీలీటర్ చొప్పున, కాటాప్ హైడ్రోక్లోరైడ్ అయితే ఎకరానికి 400 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. ఆకుముడత కూడా మొదటి దశలో ముఖ్యంగా నాటేసిన తర్వాత ఉధృతంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్య దీని లక్షణం ఏంటంటే ఆకు నిలువుగా పైనుంచి కింది వరకు ముడుచుకొని ఉండి లోపల లేత పసుపచ్చని లేదా లేత ఆకుపచ్చ రంగులో ఉన్న లద్దె పురుగు గీకి తినడం వల్ల నిలువుగా సమాంతర చారలు కనిపిస్తూ ఉంటాయి. మనము ఆకు విప్పి చూసినట్టయితే మనకు లోపల ఈ లేత పసుపుపచ్చ రంగు లేత ఆకుపచ్చ రంగులో ఉన్న

0: లద్దెబురుగు కనిపిస్తుంటుంది. సో వీటి నివారణ కొరకు మనం ఎకరానికి ప్రొఫెనోఫాస్ అయితే 400 మిల్లీలీటర్ చొప్పున, కాటాప్ హైడ్రోక్లోరైడ్ అయితే 400 గ్రాముల చొప్పున, మనం అసిఫేట్ అయితే ఎకరానికి 300 గ్రాముల చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత ఈ ఆకునల్లి కంకినల్లి కూడా 2 దశల్లో ఆశించడం వల్ల రైతుకు నష్టం కలుగుతుంది. ఆకునల్లి ఏంటంటే అంకురం కంటే ముందు దశలో వస్తుంది జనరల్గా. ఆ తర్వాత కంకినల్లి ఏంటంటే అంకురం దశ నుండి ఈనిక దశలో వస్తుంది. ఈ ఆకునల్లి ఆశించడం వల్ల ఆకులపైన తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. తర్వాత ఈ కంకినల్లి ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆకులపైన గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి, కాండం పైన గోధుమ రంగు మచ్చలు ఉంటాయి. ఆ తర్వాత కంకిలోని గింజలపైన కూడా మచ్చలు ఏర్పడతాయి. కంకి పూర్తిగా బహిర్గతం అవ్వదు, కంకిలోని గింజలు కూడా పూర్తిగా నిండవు. ఈ విధంగా రైతుకు చాలా నష్టం కలిగజేస్తున్నాయి. ఇట్లా రంగు మారిన ధాన్యం బయట తక్కువ ధర పలకడం వల్ల రైతుకు నష్టం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఈ కంకినల్లి ఆశించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ ఆకునల్లి గాని కంకినల్లి గాని ఆశించినప్పుడు వీటికి సంబంధించిన పురుగు మందులను పిచికారీ చేసుకోవాలి. నీటిలో కరిగే గంధక పొడి ఎకరానికి 600 గ్రాముల చొప్పున, లేకపోతే స్పైరోమెసిఫెన్ ఎకరానికి 200 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఎరువులను కూడా సిఫార్సు చేసిన మోతాదులో వాడుకోవాలి.
1: ఎరువులు, నీటి యాజమాన్యం, వాటితో పాటు తీసుకోవాల్సినటువంటి సమగ్ర చర్యలు అనేవి జాగ్రత్తగా తీసుకోగలిగితే చక్కటి ఫలితాలు వస్తాయంటారు. అదేవిధంగా వరి ఈగ వల్ల కలిగే నష్టం, ఆకు చుట్టూ ఉండే పురుగు వల్ల కలిగే నష్టం, రెల్లరాల్చు పురుగు వల్ల కలిగే నష్టం, ఇలా కొన్ని రకాల పురుగుల వల్ల, ఈగల వల్ల వరి పంటకి ఎలాంటి నష్టం చేకూరుతుంది, వీటి నివారణ మార్గాలు ఏ విధంగా ఉన్నాయి?
0: వరి ఈగ ఆశించిన దుబ్బులోని ఆకులు తెల్లగా మారుతూ ఉంటాయి, సన్నగా ఉంటాయి ఆకులు. తర్వాత ఈ తెలుపు భాగంలో మనకి వరుస రంధ్రాలు కనిపిస్తాయి. ఇది ఆశించడం వల్ల గింజ పూర్తిగా పాలు పోసుకోకపోవడం వల్ల తాలు గింజలు కనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా మనకి చివరి దశలో దిగుబడిపైన ప్రభావం చూపిస్తాయి. ఈ వరి ఈగ నివారణకు ఎకరానికి 400 మిల్లీలీటర్ చొప్పున ఫిప్రోనిల్ని పిచికారీ చేసుకోవాలి. కాటాప్ హైడ్రోక్లోరైడ్ అయితే ఎకరానికి 400 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి. తర్వాత ఈ ఆకు చుట్టూ పురుగు అప్పుడప్పుడు కొంత నష్టం చేస్తూ ఉంటుంది. ఈ లద్దె పురుగు ఆకుని చించి దాన్ని చుట్టుకొని దాని లోపల ఉండి ఈ నీటి పైన ఒక మొక్క నుంచి ఒక మొక్క కట్ల వెళ్తూ ఉంటుంది. అయితే వీటికి రైతులు రెగ్యులర్ గా వాడే మందులే సరిపోతాయి. అసిఫేట్ అయితే ఎకరానికి 300 గ్రాముల చొప్పున, క్లోర్పైరిఫాస్ అయితే ఎకరానికి 500 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. రెల్లరాల్చు పురుగు ఈ మధ్య కాలంలో ఆశించి బాగా నష్టం కలుగజేస్తుంది. గింజలు గట్టిపడే దశలో ఆశించి నష్టం కలుగజేస్తుంది. ఈ రెల్లరాల్చు పురుగు, లద్దె పురుగు కంకి వెన్ను భాగంలో కత్తిరించడం వల్ల రైతుకి బాగా నష్టం కలుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే సాయంత్రం వేళల్లో ఈ లద్దె పురుగు కంకి వెన్ను భాగం దగ్గర కట్ చేయడం వల్ల నష్టం కలుగుతుంది. వీటి నివారణ కొరకు ఈ క్లోరాంటనిల్ఫ్లోల్ అయితే ఎకరానికి 60 మిల్లీలీటర్ చొప్పున, కాటాప్ హైడ్రోక్లోరైడ్ అయితే ఎకరానికి 400 గ్రాముల చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత ఈ వరిలో చివరి దశలో వరి కంకునల్లి కూడా ఆశిస్తూ ఉంటుంది. ఇది గింజలు పాలు పోసుకునే దశలో ఆశిస్తుంది, గింజలపైన రంధ్రం చేస్తుంది, అక్కడి నుంచి రసాన్ని పీల్చడం వల్ల తాలు గింజలు ఏర్పడతాయి, తర్వాత నలుపు రంగులోకి మారిపోతాయి. ఆ విధంగా రైతుకి మార్కెట్లో రంగు మారిన ధాన్యానికి రేట్ రాకపోవడం వల్ల కూడా నష్టం జరుగుతుంది. ఈ వరి కంపు నల్లు ఆశించినప్పుడు రైతులు అసిఫేట్ అయితే ఎకరానికి 300 గ్రాముల చొప్పున, కాటాప్ హైడ్రోక్లోరైడ్ అయితే ఎకరానికి 400 గ్రాముల చొప్పున, క్లోర్పైరిఫాస్ అయితే ఎకరానికి 500 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేయాలి.

0: వరిని ఆశించే పురుగుల సమగ్ర యాజమాన్యంలో ప్రధానంగా పురుగు మందులతో కానివ్వండి, లేదా ఇంకా వేరే ఎరువులతో కానివ్వండి, వీటితోటి నివారణ చేయటం అనేది కొంత అంటే కెమికల్స్ వాడి చేయటం ఒక మార్గం. ఇలా కాకుండా సమగ్ర యాజమాన్యం ద్వారా అంటే రైతులు చేసే చర్యల వలన ఈ మందులు అవి వాడకుండా వాటిని ఏ విధంగా నివారణ చేయొచ్చు అంటే ప్రకృతి ధర్మంగా.
1: ముఖ్యంగా ఏంటంటే ఈ రకరకాల పద్ధతుల ద్వారా మనం పురుగులపైన ఒత్తిడి తీసుకొచ్చి నివారించగలిగితే మనకి పెట్టుబడి కూడా తక్కువ ఉంటుంది. సో దీంట్లో భాగంగా మనకి ఏంటంటే ఈ సాగుకు సంబంధించిన కొన్ని యాజమాన్య పద్ధతులు ఉన్నాయి. అవి ఏంటంటే మనం ఎండాకాలంలో లోతుగా వేసవి దుక్కులు చేసుకోవడం, దానివల్ల ఏంటంటే ఈ వరి కాండం తొలచు పురుగు యొక్క కోశస్థ దశ భూమి నుంచి బహిర్గతమై ఎండ వేడింకి తర్వాత పక్షులు ఏరుకొని తింటాయి. ఇట్లా ప్రతిసారి కూడా ఎండాకాలంలో లోతుగా వేసవి దుక్కులు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఎరువుల యాజమాన్యం చూసినట్టయితే కేవలం మార్కెట్లో దొరికే ఈ నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను వాడకుండా ఈ సేంద్రియ ఎరువులను కూడా వాడుకోవాలి. ఇప్పుడు వర్షాకాలంలో రైతుకు అవకాశం ఉన్నప్పుడు పచ్చి రొట్టె ఎరువులైన జీలుగు, జనుము, పిల్లి పెసర మొదలగు వాటిని వేసుకుని పూత దశకు వచ్చినప్పుడు భూమిలో కలియది ఉండడం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. తర్వాత ఏంటంటే మనం ఇట్లా సేంద్రియ పదార్థాలు ఎక్కువగా వాడడం వల్ల ఏమవుతుందంటే భూమిలో సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి, తద్వారా మనం వేసిన ఎరువులు మొక్కకు బాగా అందుతాయి. అందులో భాగంగా ఏంటంటే ఎకరానికి దుక్కిలో 8 క్వింటాలు 800 కిలోల ఈ వర్మి కాంపోస్ట్ వేసుకోవచ్చు. తర్వాత ఈ మధ్యకాలంలో రైతులంతా కూడా ఈ కంబైన్ హార్వెస్టర్ తో వరి కోతకు వస్తున్నారు కాబట్టి చాలా గడ్డి మిగిలిపోతుంది పొలాల్లోనే. సో ఎకరానికి 1-2 టన్నుల చొప్పున ఈ వరి గడ్డిని కూడా భూమిలో కలియదుండడం వల్ల భూమికి సేంద్రియ కర్బనం చేరడం వల్ల దిగుబడులు పెరుగుతాయి. తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ జీవ నియంత్రణ పద్ధతులు కూడా వాడుకోవాలి. అంటే ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ పరాన్న జీవిని వాడుకోవాలి. అట్లానే కొన్ని ఈ బయో ఫర్టిలైజర్స్ అంటారు, జీవన ఎరువులు అంటాం, అవి కూడా మనం వరిలో వాడుకోవాలి. ఉదాహరణకి ఈ అజోస్పైరిల్లం అని, అజోటోబ్యాక్టర్ అని, తర్వాత నీలి ఆకుపచ్చ నాచు అని, తర్వాత అజోల్లా అని. సో ఇవన్నీ కూడా మనం వరిలో వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ నత్రజని ఎరువులు ముఖ్యంగా రైతులు యూరియా రూపంలో వాడుతుంటారు, అవి తగ్గించుకోవచ్చు. తర్వాత తెగుళ్ల విషయంలో మనకి సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనే ఈ జీవ సంబంధం మందు ఉంది. అది ఎకరానికి 1 లీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే ఈ నాటిన తర్వాత తెగుళ్లు రాకుండా ఉంటుంది. తర్వాత మనం వర్మి కంపోస్ట్ ని మళ్ళీ నాటేసిన తర్వాత కూడా 2 సార్లు వాడుకోవచ్చు. నాటిన 25 రోజుల తర్వాత 15 రోజుల గ్యాప్ తో ఎకరానికి 2 క్వింటాల చొప్పున వాడుకోవచ్చు. తర్వాత ఈ ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా అంటాము, అంటే భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియాని కూడా వాడుకోవాలి. రైతులు ప్రతి సీజన్లో ఈ భాస్వరం సంబంధించిన ఎరువులు వేయడం వల్ల భూమిలో వాటి నిల్వలు పెరిగిపోతున్నాయి. అవి కరగని స్థితిలో ఉండడం వల్ల మొక్కలు తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియాని కూడా రైతులు వాడుకోవాలి. అది 20 కిలోల పశువుల పేడకి 1 కిలో భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియాను కలుపుకొని వాడుకున్నట్టయితే ఈ భాస్వరం సంబంధించిన ఎరువులు కూడా రైతులు తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఇట్లా రకరకాల పద్ధతులు వాడడం వల్ల ఏంటంటే రైతులు పెట్టుబడి తగ్గించుకోవడము, తర్వాత ఆదాయాన్ని పెంపొందించుకోవడం సాధ్యమవుతుంది. అంటే ముఖ్యంగా రైతులకి వ్యవసాయంతో పాటు పాడి వేరే రంగాలు ఉన్నప్పుడు వాటి ఉత్పత్తులను కూడా వనరులుగా వాడుకోవడం వల్ల అన్ని సద్వినియోగపరచుకోవడము, పెట్టుబడి తగ్గించుకోవడము, అధిక రాబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది.
0: కృత్రిమంగా కొన్ని చర్యలు తీసుకోవడం వలన వరి నాశించే పురుగుల యొక్క సమగ్ర యాజమాన్యంలో వాటిని నివారించవచ్చు. అదే విధంగా రైతులకు చివరిగా మీరిచ్చే సలహాలు సూచనలు ఏ విధంగా ఉండాలి? మీరిచ్చే సలహాలు సూచనల వలన వారు ఏ విధంగా పంటను కాపాడుకోవచ్చు? రైతు సోదరులకు మీ సలహాలు సూచనలు.
1: ముఖ్యంగా వరిలో మనకి ఉత్పాదక వ్యయం పెరుగుతా ఉన్నది, దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని సమగ్ర వ్యవసాయం అనేది పాటించాలి. అంటే ఇప్పుడు ఎరువుల విషయానికి వస్తే సమగ్ర ఎరువుల యాజమాన్యం, అంటే సేంద్రియ ఎరువులు తర్వాత రసాయనిక ఎరువులను కలుపుకొని మనం వాడుకోవాలి. అట్లానే సమగ్ర సస్యరక్షణ చర్యలు, అంటే కేవలం మార్కెట్లో దొరికే రసాయనిక పురుగు మందులతోనే కాకుండా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ బయో పెస్టిసైడ్స్, జీవ సంబంధ పురుగు మందులు, తర్వాత పలు రకాల యాజమాన్య చర్యలు, అంటే ఇందాక చెప్పుకున్న మనం లోతుగా వేసవి దుక్కులు చేసుకోవడము, అట్లానే పురుగుల్ని తెగుల్ని తట్టుకునే రకాలు వాడుకోవడం అని, లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవడం అని, ఇట్లా యాజమాన్య పద్ధతులను, తర్వాత జీవ సంబంధ పురుగు మందులు

0: జీవన ఎరువులను, సహజ ఎరువులను, ఇవన్నీ కూడా మనం వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే పెట్టుబడి తగ్గించుకోగలుగుతాము, తర్వాత అధిక దిగుబడి పొందుతాము. మనకి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రైతులు చాలా ఎరువులు వాడుతూ ఉన్నారు, అంటే ముఖ్యంగా యూరియా ఎరువులు ఎక్కువ వాడుతున్నారు. సో నత్రజని ఎరువులు వాడడం వల్ల ఏమవుతుందంటే ఈ సుడిదోమ, దోమపోటు ఎక్కువగా ఉధృతి కలుగుతుంది, అట్లానే అగ్గి తెగులు కూడా ఎక్కువగా ఆశిస్తుంది. అందుగురించి మన భూమికి భూసార పరీక్ష అనుసరించి నత్రజని, భాస్వరం, పొటాష్ ఎంత మోతాదులో అవసరమో అదే దానికి తగిన సిఫార్సు చేసిన మోతాదులోనే వాడుకోవడం వల్ల ఈ పురుగు తెగులను ఉధృతి తగ్గించుకోవడమే కాకుండా అధిక రాబడిని పొందడానికి ఆస్కారం ఉంటుంది.
1: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో వరిని ఆశించే పురుగుల సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్.
0: నమస్తేనండి.
2: ఇంతవరకు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో వరిని ఆశించే పురుగులు, అవి నష్టపరిచే విధానం, వాటి యాజమాన్యం ఈ అంశం గురించి నల్గొండ జిల్లా కంపాసాగర్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ అనిల్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ వీరన్న పుక్య. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
4: पुतला बोल रहे
3: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
4: मतलब
3: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहा
4: पर हम तो सब यही डाले हैं
3: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
4: सच
3: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
4: ठीक है भाई मैं भी आज से जैविक खेती शुरू करूंगा
5: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
6: తక్కువ వడ్డీకి లోన్ కావాలా అదిను యాప్ ద్వారా అరే వా చిక్కుకున్నాడు తెలియని యాప్ తో జాగ్రత్త
7: ఆర్బీఐ అంటోంది
6: తెలివిగా ఆలోచించండి అప్రమత్తంగా ఉండండి
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:45. ఇప్పుడు వికసిత్ బార్ శీర్షికన మిషన్ వాత్సల్య పథకం వివరాలు. ఈ అంశం గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాలల సంరక్షణ సమితి సభ్యులు అడ్వకేట్ శ్రీ కట్టుపల్లి అంబేద్కర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కోలిపాక శంకర్రావు.
8: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో మిషన్ వాత్సల్య పథకం వివరాల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాలల సంరక్షణ సమితి సభ్యులు అడ్వకేట్ శ్రీ కట్టుపల్లి అంబేద్కర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
9: ఆకాశవాణి శ్రోతలకి స్వాగతం. బాలల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎన్నో రకాల పథకాలు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. బాల్య వ్యవస్థలోనే వారికి గనక మనం చేయటనందిస్తే భవిష్యత్తు చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వాలు ఎన్ని రకాల పథకాలు తీసుకువచ్చినా కూడాను ఇప్పటికీ కూడా కొన్ని రకాల వ్యవస్థల్లో ఈ బాల్య వ్యవస్థ అట్టడిగిపోతుంది. మరి అలాంటి విషయాన్ని మనం అధిరోహించేందుకు కేంద్ర ప్రభుత్వం మిషన్ వాత్సల్య అనే పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ మిషన్ వాత్సల్య పథకం యొక్క అమలు తీరును పర్యవేక్షిస్తున్నారు జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యులు అడ్వకేట్ అయినటువంటి శ్రీ కట్టుపల్లి అంబేద్కర్ గారు. ఈ మిషన్ వాత్సల్య ముఖ్యంగా బాలలకి వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతూ ఉన్నారు. వారిని సాధారణంగా ఆకాశవాణి తన స్టూడియోస్ కి ఆహ్వానించింది. నమస్కారం అండి అంబేద్కర్ గారు.
10: నమస్కారం సార్.
9: కేంద్ర ప్రభుత్వం మనకు ప్రవేశపెట్టినటువంటి ఈ మిషన్ వాత్సల్య అసలు ఎందుచేత ఇది ప్రజల్లోకి తీసుకురాబడింది?
10: ఈ మిషన్ వాత్సల్య అనే పథకము మన భారతదేశం మొత్తంలో అంటే కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలలో అన్నింటిలో కూడాను 1/4/2022 అంటే April 1, 2022 నుండి అమలు చేయడం జరుగుతుంది సార్. ఈ మిషన్ వాత్సల్య పథకంలో అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ పరిధిలోను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనున్న అనేక బాలల అభివృద్ధి సంక్షేమ పథకం

0: శాఖలను ఏకీకృతం చేసి ఈ విధానాన్ని అమలుపరచడం జరిగింది. దీనిలో కేంద్ర ప్రభుత్వం 60% వాటాను, రాష్ట ప్రభుత్వం 40% వాటాను తమ బాధ్యతాయుతమైన ఖర్చుగా ఇవ్వడంతో ఈ పథకం యొక్క తీర్థనలు మొదలవడం జరుగుతూ ఉంది.
1: సార్, ఇక్కడ ఒక విషయాన్ని, ఇప్పుడు ఈ మిషన్ వాత్సల్యలో అనేక అంశాలు క్రోడీకరించి ఏకీకృతం చేశారంటున్నారు, అసలు బాలల సంక్షేమం అంటే దాంట్లోకి ఏమేమి వస్తాయి?
0: బాలల సంక్షేమంలో అంటే మొదలుగా మనం చూసుకుంటే మన దేశంలో ఒక జనాభా సదల నుండి అంటే అంగన్వాడీ కేంద్రాల నుండి మొదలుపెట్టుకుని 18 సంవత్సరాల వయసున్న పిల్లలందరూ కూడాను బాలలుగా పేర్కొనబడడం జరుగుతుంది. అంటే ఒక పిండము మొదలైన దశ నుండి కూడాను 18 సంవత్సరాల నిండినంత వరకు కూడాను బాలబాలికలందరూ కూడాను బాలల కిందకే గణించడం జరుగుతుంది. సో ఇందులో మిషన్ వాత్సల్య యొక్క ముఖ్య లక్షణం ఏ విధమైన ఇబ్బంది అంటే ఒకవేళ ఆ యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయినా, లేక తల్లి లేక తండ్రి ఎవరన్నా కోల్పోయినా, సంరక్షకులు సరైన స్థితిలో లేకపోయినా, లేకపోతే ఆ కుటుంబం ఏమన్నా విచ్ఛిన్నమైనా, లేక దీర్ఘకాలిక వ్యాధులు రోగాలకు ఆ కుటుంబ పెద్దలు బారిన పడినా, లేక ఆ పిల్లలు ఏ విధమైన మానసిక లేక ఆరోగ్య సమస్యలకునైనా, ఈ పిల్లలందరినీ కూడాను ప్రభుత్వం దృష్టిలో వీళ్ళు ప్రత్యేక శ్రద్ద అవసరమైన పిల్లలు అంటే సిఎన్సిపి పిల్లలుగా, చైల్డ్ కేర్ నీడ్ అండ్ ప్రొటెక్షన్ పిల్లలుగా గుర్తించడం జరుగుతుంది. ఆ విధమైన పిల్లలకి సంఘంలో ఉండే పిల్లలకు అందే అన్ని సౌకర్యాలు కొన్ని సందర్భాల్లో అందకపోవచ్చు. అలాంటి అసౌకర్యమైన పరిస్థితులు ఏ ఒక్క బాబుకి పాపకి ఈ దేశంలో ఉండకుండా ఉండడానికే చాలా ప్రత్యేక శ్రద్దతో మిషన్ వాత్సల్య అనే పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనిలో ఆ విధమైన లోటుపాట్లు ఎలాంటివి ఉన్నా సరే అవన్నీ కూడా ప్రభుత్వం పరిధిలోనే అవి పరిష్కరించబడి ఆ పిల్లలకు మామూలుగా తల్లిదండ్రులు లేకపోతే సంపూర్ణ ఆరోగ్యకర వాతావరణం కలిగిన కుటుంబంలోని పిల్లల ఎదుగుదలకు ఏవైతే అంశాలు ఉపయోగపడతాయో అలాంటి అంశాలన్నింటినీ కూడాను ప్రభుత్వం సహకారంతో దీనిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది.
1: అంటే ఇక్కడ జిల్లా బాల సంక్షేమ సమితి ద్వారా ఇలాంటి పిల్లలను మీరు ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసిన తర్వాత వారికి షెల్టర్ ఇవ్వడము, విద్యా సౌకర్యాలు కల్పించడము, ఉపాధి కల్పించడం అనేది చేస్తుంటారా?
0: తప్పకుండా సార్. జీవో నెంబర్ MS 47 ని బేస్ చేసుకుని మన దగ్గర ఉన్న రెసిడెన్షియల్ ప్యాటర్న్స్ అంటే గురుకులాలు ఉంటాయి సార్, అవి వర్గాల వారిగా జనరల్ గురుకులాలు ఉంటాయి సార్, వాటన్నిటిలోనూ ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా బాలికలకు ప్రత్యేకంగా KGBVలు ఉంటాయి సార్, అన్నిట్లో కూడాను ఈ పిల్లలకి అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే 15 సంవత్సరాల నుండి 10th క్లాస్ పాస్ అయిన పిల్లలు ఎవరైతే ఉంటారో బాలికల వరకు వీళ్ళకి సపరేట్ గా ఒక పాలిటెక్నిక్ కాలేజీ ఉంది సార్, మా మహిళా శిక్షణ క్షేమ శాఖ పరిధిలో రాష్ట్రంలో, అది హైదరాబాద్ లో ఉంటుంది సార్. అక్కడ కూడా వీళ్ళని ఏ విధమైన ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా కూడా వీళ్ళకి డిప్లొమా సీట్లు కూడా కేటాయించడం జరుగుతుంది. 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు మటుకు స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ ఉంటుంది సార్, దీన్ని శిశుగృహ అని అంటాం మనం తెలుగులో, దానిలో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా పిల్లల్లో అంటే సాధారణమైన ఎదుగుదలలో కొంత వ్యత్యాసాన్ని ప్రదర్శించిన పిల్లల కోసం మహిళా శిక్షణ క్షేమ శాఖ పరిధిలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా CCS సార్ అంటే చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి సార్, సో వాటిలలో వీళ్ళని కొంతకాలం ఉంచి వాళ్ళు అదే వయసు ఉన్న పిల్లల ఎదుగుదలకు సమానమైన ఎదుగుదల వాళ్లలో వచ్చేంత వరకు ఉంచి తిరిగి వాళ్ళని రెసిడెన్షియల్ స్కూల్స్ లో చేర్చడం, లేకపోతే వాళ్ల కుటుంబాలను గుర్తించి వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతూ ఉంటుంది సార్.
1: అన్ని రకాలుగా సామాజికంగా తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నారు, కాకపోతే వాళ్ళు దారిద్ర్యరేఖకి దిగువన ఉన్నారు. అలాంటి సందర్భాల్లో పిల్లలకు సాకే ఆర్థిక వెసులుబాటు అనేది ఆ కుటుంబానికి లేనప్పుడు మీ బాలల సంక్షేమ సమితి ఈ మిషన్ వాత్సల్యలోకి ఆ పిల్లలను తీసుకుంటారా?
0: మిషన్ వాత్సల్య పథకం ప్రత్యేకించి ఎవరైతే ఆర్ఫన్ గాని లేక సెమీ ఆర్ఫన్ గాని లేకపోతే ఇబ్బందికి లోనైన కుటుంబాలు అంటే డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ నుండి పిల్లల వరకు అని ప్రత్యేకంగా కేటాయించబడిన పథకము. ఈ పథకంలో మీరన్నట్లుగా ఆ కుటుంబం సోషల్ ఎంక్వైరీ రిపోర్ట్ అని ఉంటుంది సార్, అది మా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పరిధిలో 2 ప్రధాన విభాగాలు ఉంటాయి. ఒకటి 109 చైల్డ్ హెల్ప్ లైన్, వీళ్ళందరూ కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి, కొన్ని టోల్ ఫ్రీ కాల్స్ రావడము లేకపోతే కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగిన వ్యక్తుల ద్వారా వచ్చిన కంప్లైంట్లను లేకపోతే విషయాలను బేస్ చేసుకుని మేము ఎంక్వైరీ చేసి ఆ పిల్లల్ని గుర్తించడం జరుగుతుంది. ఆ యొక్క పిల్లల యొక్క అర్హతలు, వాళ్ళు మా దగ్గర ఉన్న పథకాలలో దేనికి వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు అనేది మా దగ్గర DCP యూనిట్ అని ఉంటుంది సార్, సో దానిలో ప్రత్యేకించి ఈ విషయాల మీద పరిజ్ఞానం కలిగిన అధికారులు ఉంటారు, వాళ్ళు ఆ కుటుంబ పరిస్థితుల నేపథ్యాన్ని బంధువుల నేపథ్యాన్ని అంచనా వేసి మాకు వాళ్ళు ఆ రికార్డులను మాకు సబ్మిషన్ చేయడం జరుగుతుంది. వాటిని బేస్ చేసుకుని మిషన్ వాత్సల్యాల్లో వాళ్ళు ఏ విధానానికి వాళ్ళు అర్హులవుతారో చూసి ఆ విధమైన సౌకర్యాలను అదనంగా ఆ CNCP పిల్లలు అంటాం సార్, ఆ పిల్లలకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో కేంద్ర ప్రభుత్వం నుండి మనకి ప్రతి నెల 4,000 రూపాయల స్పాన్సర్షిప్ ఆ పిల్లలకు అందజేయడం జరుగుతుంది సార్. ఇది మొదలుగా మేము 24 నెలలకి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఆ పిల్లల యొక్క కుటుంబ నేపథ్యాన్ని లేకపోతే ఆ పిల్లల యొక్క విద్యా ఆసక్తి తదితర అంశాలను బేరీజు వేసుకుని

0: ఆ యొక్క స్పాన్సర్షిప్ ని పెంచడము, లేకుండా కొంతకాలం కొనసాగించడము, ఇలాంటిది కూడాను జిల్లా కళల సంక్షేమ సమితి ఆ యొక్క డిస్టిక్ మేజిస్ట్రేట్ కలెక్టర్ గారి అనుమతితో నిర్వహించడం జరుగుతుంది సార్. ఆ విధంగా వాళ్ళని సంపూర్ణ పరిపక్వత చెందిన వ్యక్తులుగా ఈ సంఘంలోకి తిరిగి ప్రవేశపెట్టడం జరుగుతుంది.
1: మనం ఈ బాలల సంక్షేమ సమితిలో ఈ పోస్టర్ కేర్, ఆఫ్టర్ కేర్ అనే పదాలు వాడుతూ ఉంటాం. అసలు పోస్టర్ కేర్ అంటే ఎవరు వస్తారు, ఆఫ్టర్ కేర్ అంటే ఏ విధంగా ఉండబోతుంది?
0: ఒక కుటుంబం నేపథ్యంలో ఆ సంరక్షణకు చెందనే పిల్లలు ఉండడానికి ఆసక్తి చూపించి ఆ పిల్లల్ని ఆ కుటుంబము చూసుకునే విధానంలో ఆరోగ్యకరమైన పరిస్థితి ఉన్నట్లయితే వాళ్ళని మేము పోస్టర్ కేర్ గా అంటే వాళ్ళకి కొంత ప్రభుత్వం నుండి ఆ పిల్లలకి ఎదుగుదలకు ఇంకా అదనంగా ఆ కుటుంబము వెచ్చించే ఖర్చులతో పాటుగా ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇస్తుంది సార్. ఆ విధంగా అదే కుటుంబం అంటే అతని బంధువుల సమక్షంలోనే ఆ బాలుడు లేక బాలిక ఉన్నదికి ప్రభుత్వం చేయూతనిస్తుంది. ఈ విధమైన చేయూతని తదుపరి అతను ఆ కుటుంబం నుండి విద్యా ఇతర అవసరాల దృష్ట్యా వేరే ప్రాంతానికి వెళ్ళినా కూడాను ఆ ప్రభుత్వ పథకాలను అతనికి అందజేస్తూ ఆఫ్టర్ కేర్ ను కూడాను మహిళా శిక్షణ శాఖ కొనసాగిస్తుంది సార్, జిల్లా బాల సంక్షేమ సమితి పరిధిలో. సో ఇది పోస్టర్ కేర్, ఆఫ్టర్ కేర్ కు సంబంధించిన అంశాలు సార్.
1: ముఖ్యంగా చూస్తే మీరు మైనర్ కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు బాలల సంక్షేమం కాబట్టి, ఆఫ్టర్ దట్ అంటే మేజారిటీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మైనర్ నుంచి మేజర్ అయిన తర్వాత వారికి ఇంకా ప్రభుత్వం నుంచి సహకారం అవసరం ఉంది, వాళ్ళు ఇంకా లైఫ్ లో సెటిల్ కాలేదన్నప్పుడు మరి మేజర్ అయినాక వాళ్ళకి ఉన్నటువంటి వెసులుబాట్లు ఈ బాలల సంక్షేమ సమితి ద్వారా ఏదైతే ఉందో ఈ పథకాలను వారికి అందించే అవకాశం ఉంటుందా?
0: తప్పకుండా ఉంటుంది సార్. ఆ పిల్లలకి సరైన కుటుంబం లేని క్రమంలోనూ లేక వాళ్ళు 18 సంవత్సరాల వయసు పైబడిన తర్వాత కూడాను వాళ్ళు ఏదైనా సాంకేతిక విద్య లేకపోతే సొంతగా తమ కాళ్ల మీద వాళ్ళు నిలబడడానికి ఇంకా కొంత సమయం పట్టే పరిస్థితులు ఉన్నప్పుడు తప్పకుండా బాలల సంక్షేమ సమితి 18 సంవత్సరాలు నిండిన పిల్లల విషయంలో కూడాను సరైన జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. అది ఆ యొక్క ఉన్నతాధికారులకు ఆ నివేదికలను సమర్పించడం ద్వారా వాళ్లకి అవసరమైన విద్యా తదితర అవసరాలను, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి వాళ్ల జీవితానికి ఒక ఉన్నతిని తీసుకురావడానికి చేయూతన అందజేయడం జరుగుతుంది.
1: మరి ఇదంతా చెయ్యాలంటే మీకు జిల్లా వ్యాప్తంగా కమిటీలు అనేవి ఉండాలి, అలాగే మండల వారీగా కూడా కమిటీలు ఉండాలి, దీనికి ఒక నిజ నిర్ధారణ కమిటీ కూడా ఉండాలి, ఇవన్నీ కూడా ఉంటాయా?
0: ప్రస్తుతము అంటే ప్రభుత్వ పరిధిలో జిల్లా స్థాయిలోనే యంత్రాంగాలన్నీ కేంద్రీకృతమై ఉన్నాయి సార్. వీటిలో మొదలుగా మనకి చైల్డ్ హెల్ప్ లైన్ ఉంటుంది, వాళ్ళు ఈ విధమైన సమస్యలను గుర్తించడంలో చాలా ప్రభుత్వానికి ఉపయోగపడే టీమ్ మెంబర్స్ ఉంటారు. దాని తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి ఆదేశానుసారము డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ సరైన రికార్డులను వీళ్ళు పరిశీలించి వాళ్ళ యొక్క వాస్తవ పరిస్థితులను, హోమ్ ఎంక్వైరీ రిపోర్ట్లను, సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ఉంచి నిజమైన లబ్ధిదారుల ఎంపికకు వాళ్ళు సహాయం చేయడం జరుగుతుంది సార్. ఈ విధమైన లబ్ధిదారుల ఎంపికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పూర్తి చేసి దాన్ని జిల్లా కలెక్టర్ గారికి అందజేసి వాళ్ళందరికీ కూడాను ప్రభుత్వ పరిధిలో స్పాన్సర్షిప్ వచ్చే విధంగా చేయూతన అందించడం జరుగుతుంది సార్.
1: కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ జిల్లా కమిటీలో మీరు సభ్యులుగా ఉన్నారు, మరి మన ఉభయ జిల్లాల్లో ఇప్పటి వరకు ఇలాంటి క్వాలిటీస్ ఉన్నటువంటి బాలబాలికలు ఎంత మందిని మీరు గుర్తించారు, వారికి ఏ విధంగా సహకారాలు తీసుకున్నారు?
0: భద్రాద్రి జిల్లాలో ఇప్పటి వరకు ఈ స్కీమ్ మొదలైన దగ్గర ఉంది అంటే 2022 ఏప్రిల్ 1 నుండి మనం గుర్తించిన ఈ విధమైన పిల్లల సంఖ్య 307 సార్. ఇది కాకుండా ఇంకా మనకి కోవిడ్ టైంలో కూడాను ఆర్ఫన్స్ అయిన పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు ఇద్దరిని కోవిడ్ టైంలో, అది కోవిడ్ వల్ల అయి ఉండొచ్చు ఇతర కారణాల అయి ఉండొచ్చు, ఆ సమయంలో కోల్పోయిన పిల్లల సంఖ్య 4 సార్. సో ఇప్పటి వరకు అనాథలు లేక సెమీ ఆర్ఫన్స్ అయిన పిల్లలు మొత్తంగా వచ్చేసరికి 307. ఈ 307 సంఖ్యకి మనము ఇప్పుడు మిషన్ వాత్సల్యం నుండి స్పాన్సర్షిప్ అందజేయడం జరుగుతుంది సార్. ఇది కంటిన్యూషన్ గా జరిగే ప్రాసెస్. దీంతో పాటుగా ఆ కోవిడ్ టైంలో ఎవరైతే పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయినారో వాళ్ళకి పీఎం కేర్స్ నుండి 10-10 లక్షలు వాళ్ళకి ఎఫ్డి చేయడంతో పాటుగా ప్రతి నెల ఈ మిషన్ వాసల స్పాన్సర్షిప్ 4,000 అందజేయడంతో పాటుగా ప్రతి సంవత్సరం వాళ్ళకి మళ్ళీ అదనంగా ఇంకొక 10,000 రూపాయలు స్కాలర్షిప్ రూపంలో అంటే వాళ్ళ విద్యా అవసరాల నిమిత్తం స్కాలర్షిప్ రూపంలో కూడా అందజేయడం జరుగుతుంది సార్. ఈ విధంగా మొత్తంగా మన జిల్లా నుండి 311 మంది లబ్ధిదారులు ఇప్పటి వరకు మనకి మిషన్ వాసల పరిధిలో ఉన్నారు సార్. ఇదే సంఖ్యలో మనకి ఖమ్మం జిల్లా నుండి కూడాను ఉన్నారు సార్. మన రాష్ట్రం నుండి 4,000 పైచిలకు విద్యార్థులు ఈ మిషన్ వాసల్ల పథకం కింద స్పాన్సర్షిప్ ని అందుకోవడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా వచ్చేసరికి ఇది 81,000 వరకు ఈ సంఖ్య ఉంది సార్. దీనిలో కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు అన్నిటికీ సంబంధించిన విద్యార్థులు ఉన్నారు సార్. ఎవరైతే ఆర్ఫన్స్ ఉన్నారో, సెమీ ఆర్ఫన్స్ ఉన్నారో, లేక కొంత డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ ఉన్నారో, ఎవరైతే పేరెంట్స్ కొంచెం దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న పిల్లలు ఉన్నారో, లేదంటే ఆ పిల్లలే ఏదన్నా ఇబ్బందిని, ఆరోగ్యకరమైన సమస్యను, ఇతరత్ర సమస్యను ఎదుర్కొంటున్న పిల్లలు ఉన్నారు, లేదా పోక్సో విక్టిమ్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడాను ఈ మిషన్

0: పాఠశాల నుండి ఈ స్పాన్సర్షిప్కి ఎలిజిబిలిటీ ఉన్న పిల్లలుగా మేము గుర్తించడం జరుగుతుంది. వాళ్ళకి మేము స్పాన్సర్షిప్ను అందజేయడం జరుగుతుంది.
1: రాబోయే కాలంలో గణాంకాల ప్రకారం ఈ నెంబర్ తగ్గించుకోవాలి అంటే ఇలాంటి పరిస్థితి

0: మనకి దేశం మొత్తం కూడా సెంట్రలైజ్డ్ గా మనకి అడాప్షన్ విషయాలన్నీ కూడా చూస్తూ ఉంటుంది. 0 to 6 years ఉండే పిల్లలు సాలో ఉంటారు సార్. అబౌ 6 years నుండి అప్ టు 18 years ఉన్న పిల్లలేమో సీసీఐలో ఉంటారు. వీళ్ళలో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో అడాప్షన్ కి, వాళ్ళని అడాప్షన్ పోల్ లో ఉంచి వాళ్ళని ఒక ఉన్నతమైన ఫ్యామిలీస్ కి, చక్కని ఆరోగ్యకరమైన కుటుంబాల చెంతకి చేర్చడానికి సిడబ్ల్యూసి అలాగే ప్రభుత్వ ఇతరత్ర యంత్రాంగాలన్నీ కూడాను సమిష్టి కృషి చేసి వాళ్ళకి నిండైన జీవితాన్ని ఇవ్వడానికి చేయూతను అందజేస్తూ ఉండడం జరుగుతుంది. ఆ విధంగా చూసుకుంటున్న క్రమంలో మనం ఈ విధమైన పిల్లలు ఎవరైతే సిఎన్సిపి పిల్లల సంఖ్య ఉందో వీటిని, ఈ సంఖ్యను మనం తగ్గించడానికి శాశ్వతంగా ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది సార్.
1: ఇది మార్పు అనేది రావాలి.
0: ఎస్ సార్, మార్పు వస్తుంది సార్. ముఖ్యంగా మన భద్రాద్రి జిల్లా వచ్చేసరికి, మన తెలంగాణలో గిరిజన ప్రాంతం ఉన్న జిల్లా అవింది సార్, మనదొకటి ములుగు. ఇలా మనము పక్క రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఎంపీ, ఒరిస్సా వీటితో కూడా మన బార్డర్ని షేర్ చేసుకోవడం వల్ల ఈ సిఎన్సిబి అంటే ఎవరైతే పిల్లలకి సంరక్షణ రక్షణ అవసరమైన పిల్లల విషయంలో, ఈ యొక్క బార్డరే రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల పిల్లలు, అక్కడ జీవన విధానంలో ఏమన్నా ఇబ్బంది ఎదుర్కొన్న వాళ్ళు కూడా మన దగ్గర షెల్టర్ తీసుకుంటూ ఉన్నారు సార్. అలాంటి వాళ్ళు మన దగ్గర ఎక్కువ కాలం నివసించి ఉన్నా, మన దగ్గర వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కార్డ్స్ కానీ ఎలాంటివి ఉన్నా కూడాను మన దగ్గరనే వాళ్ళకి అలాంటి సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతూ ఉంది.
1: ఈ మిషన్ వాత్సల్య ద్వారా మరి ఎంతో మంది కూడాను జీవితంలో స్థిరపడ్డారు. అలాగే వారు కూడా సమాజానికి సేవ అందిస్తూ వారి తోటి స్నేహితులకు కావచ్చు, కింది స్థాయి బాలబాలికలకు కావచ్చు.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. అభిరుచి శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం. ఈరోజు ప్రపంచ లేఖ రాసే దినోత్సవం సందర్భంగా మరికొన్ని విషయాలతో అభిరుచి కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. డిజిటల్ యుగానికి ముందు బంధుమిత్రులకు సమాచారం అందించడానికి ఈ ఉత్తరాలే ప్రధాన సాధనం. చేతితో రాసిన లేఖలలో ఒక ప్రత్యేకమైన భావోద్వేగం, అందరి మధ్య ప్రేమ మరియు వ్యక్తిగత స్పర్శ ఉంటుంది. మారుతున్న కాలంలో కనుమరుగవుతున్న ఈ లేఖలను, రాసే అలవాటును తిరిగి గుర్తు చేయటానికి ఈ దినోత్సవం తోడ్పడుతుంది. లేఖల ప్రాముఖ్యతను, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మరొక ఉత్తరాన్ని చదువుదాం. ముద్దుల మొగుడు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుంచి శ్రీరామ్ వసంత, భారతి, లాస్య, సాస్విక, శ్రీరామ్ హన్మన్లు, హరీష్, అరుణ్, అజయ్, హార్దిక్ చారి, శ్రీకాశాంత్, శ్రీనివాస్ చారి, సన్నీ చారి, డాక్టర్ భాగ్యవీర్ చారి ఇంకా మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు చిత్రగారు పాడిన ఈ పాటను విందాం.

0: డాక్టర్ వినోద్ పవార్ దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
1: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
0: సెల్ 9440004837. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
1: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
0: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
1: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
1: ద్వారకా నగర్, నిజామాబాద్.
0: సెల్ 9032323258. దరమాండ్ షాప్,
1: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
0: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
1: ఏకైక కంపెనీ షోరూమ్
0: దరమాండ్ షాప్,
1: హోటల్ వంశీ కాంప్లెక్స్, కులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్ ఎండోక్రైనాలజీ కార్డియాలజీ న్యూరో న్యూరో సర్జరీ యూరాలజీ జనరల్ మెడిసిన్
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ డెంటల్ ఫిజియోథెరపీ రేడియాలజీ అన్ని ఒకే చోట
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్.
3: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
4: బాగానే ఉన్నాను.

0: రెస్పాన్సిబిలిటీనెస్ కదా, అంతగా నడవడం లేదు.
1: అరే ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
0: చేసుకోవాలనే ఉంది కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
1: దాందే ఉంది 9490407880 కి కాల్ గాని వాట్సాప్ మెసేజ్ గాని ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
0: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో ఆకాశవాణి నిజామాబాద్.
3: అబ్బా పంటి నొప్పి.
4: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా బాధ.
3: తెలంగాణ డెంటల్ హాస్పిటల్
4: కల్లిల్లవాడి నిజామాబాద్,
3: సెల్ 9912317190. అలనాటి మేటి సినీ గీతాల కార్యక్రమం మధుర.

సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

లేఖల ప్రాముఖ్యతను తెలుసుకుంటున్నాము. మనసులోని లేతైన లోతైన భావాలను కాగితంపై అక్షర రూపంలో పెట్టడం ఒక గొప్ప అనుభూతి. పాత లేఖలను సంవత్సరాల తరబడి భద్రపరుచుకోవటం ద్వారా పాత జ్ఞాపకాలను ఎప్పటికీ పదిలంగా ఉంచుకోవచ్చు. లేఖలు రాయటం వల్ల మన ఆలోచన శక్తి, అక్షర శుద్ధి మరియు భాషా నైపుణ్యాలు మెరుగవుతాయి. ఆధునిక కాలంలో లేఖలు, నేడు స్మార్ట్ ఫోన్లు, ఈమెయిల్స్, వాట్సాప్ వచ్చాక ఉత్తరాలు రాసేవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. క్షణాల వ్యవధిలో సందేశాలు అందుతున్నప్పటికీ చేతిరాత ద్వారా వచ్చే ఆత్మీయత డిజిటల్ మెసేజ్ లో లభించదు. వేగవంతమైన ఈ రోజుల్లో కూడా చేతితో రాసిన ఒక చిన్న ఉత్తరం ఎదుటివారికి కలిగించే ఆనందం విలకట్టలేనిది. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు కార్యక్రమంలో మాస్ సినిమండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కొరుట్ల రామ్నగర్ నుండి బింగి గణేష్, రజని, జయ, బింగి కీర్తన, బింగి విష్ణువర్ధన్, హర్షవర్ధన్, సత్యనారాయణ, రమ్య, రాహుల్, గంగాధర్, భాగ్య విర్చారి వీరందరి కోసం ఈ పాట విందాము.

0: ప్రతి శుక్రవారం ఉదయం 8:30 నుండి 9:00 వరకు మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.
1: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9:00 నుండి 10:00 వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఈరోజు లేఖ రాసే దినోత్సవంలో కొన్ని విషయాలను తెలుసుకుంటున్నాము. నేటి వేగవంతమైన ప్రపంచంలో ఇమెయిల్లు, మెసేజ్లు క్షణాల్లో చేరిపోవచ్చు, కానీ ఒక ఉత్తరం కోసం నిరీక్షించడంలో ఉన్న ఆనందం, దాన్ని దాచిపెట్టుకుని మళ్లీ చదువుకున్నప్పుడు కలిగే అనుభూతి అమూల్యం. కాబట్టి ఈ డిజిటల్ కాలంలోనూ కనీసం మనకు నచ్చిన వారికి సంవత్సరానికి ఒకసారైనా ఉత్తరం రాసే అలవాటును కొనసాగించాలి. లేఖ రాసే సంస్కృతిని కాపాడుతుంది, అది మన యొక్క బాధ్యత. ప్రత్యేక సందర్భాలలో మన ప్రియమైన వారికి చేతితో లేఖలు రాయటం, వారికి లేఖలు పంపటం ద్వారా ఆ బంధాలను మరింత బలపరుచుకోవచ్చు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం పాపం పసివాడు సినిమా కోసం పి సుశీల గారు పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు తిమ్మాపూర్ నుండి దాసరి లలిత, అనన్య, రాజేశ్వర్, వేదవతి, వినోద్, భూమేశ్వర్, భూలక్ష్మి, మరి వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

ప్రభాత లహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ FM 103.2 MHz పై వినండి, ఆనందించండి.

అభిరుచి కార్యక్రమంలో కింగ్ సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మల గుడి దగ్గర నుండి గోనేరవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరందరూ కోరుతున్నారు. శంకర్ మహాదేవన్ మరియు గోపికా పూర్ణిమ పాడిన ఈ పాటను వినిపించమని. మరి వీరందరి కోసం మనం ఈ పాట విందాం చివరగా.

శ్రోతలింతవరకు అభిరుచి శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే సినిమా కార్యక్రమం. అదేవిధంగా ప్రపంచ లేఖరాసే దినోత్సవంలోని కొన్ని విషయాలను మనం తెలుసుకున్నాం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు వింటారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: పంచభూతాల సాక్షిగా

0: నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్.

0: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై జానపద సంగీతం. జానపద సంగీత కార్యక్రమంలో చివరగా విందాం మరొక జానపద గీతం.

శ్రోతలు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: at airnsdtalks@gmail.com or WhatsApp on 928-909-4044.
1: Spotlight.

మరుపురాని మధురాతి మధురమైన ఆనాటి గీతాలు, ఈనాటి మధుర గీతాలు. మధుర గీతాలలో ముందుగా రాజ్ కుమార్ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు ఎస్ జానకి గారు పాడిన ఈ పాటను విందాము.

కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది, మరి పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది. ఇప్పుడు విందాం పూజాఫలం. సినిమా కోసం పి లీల గారు పాడిన ఈ పాటను

ఇంతవరకు మీరు విన్న ఈ పాట ఆత్మగౌరవం సినిమాలోని. శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై మధుర గీతాలు. ఇప్పుడు వినే పాట స్వాతి. సినిమా కోసం పి సుశీల మరియు ఎస్పి శైలజ గారు పాడిన ఈ పాటను విందాం.

శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మధుర గీతాలు. ఇప్పుడు వినే పాట పూలరంగడు. సినిమా కోసం పి సుశీల మరియు మోహన్ రాజ్ పాడిన ఈ పాట.

మీరు వింటున్న ఈ పాట పంతులమ్మ. సినిమా కోసం పి సుశీల మరియు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాటను వింటున్నాము.

శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినే పాట బంగారు బొమ్మలు. సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు పి సుశీల గారు పాడిన ఈ పాటను

శ్రోతలు ఇంతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం.